ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం. సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 43 సెకండ్లు.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత డాక్టర్ కెకె రంగనాథాచార్యులు.
1: శాంతులు సుఖదుఖాల్లాగా పరస్పర వ్యతిరేకార్థక పదాలు కావు, పర్యాయ పదాలు సమానార్థక పదాలు కావు. ఒకదానిపైన ఒకటి పరస్పరం ఆధారపడిన వాడుకలో ఉన్న పదాల జంట. సుఖం అనే పదానికి ఆనందం, తృప్తి, స్వాస్థ్యం, క్షేమం, భద్రత, సౌకర్యం, హాయి అని అర్థాలున్నాయి. కష్టం లేని బతుకు సుఖజీవనం. హాయిగా బతుకుతున్నవాడు సుఖజీవి.

0: విషయాన్ని గంభీరంగా తీసుకోకుండా సుఖమార జీవనం గడిపేవాడు సుఖప్రాణి. శాంతి అనే పదానికి ఉపశమనం అని సాధారణ అర్థం ఒకటి ఉంది, రోగశాంతి దుఃఖశాంతి వంటివి. కామక్రోధాది శమనం, విషయసుఖ విరక్తి, నిగ్రహం, నిరాసక్త, మనస్తృప్తి, శాంతికి కనిపించే విభిన్న అర్థాలు. ఏ అలజడి, ఆందోళన, యుద్ధాలు లేని స్థితిని కూడా శాంతి అంటున్నాం. యుద్ధాలు చేసుకున్న వైరి దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరుగుతుంటాయి. సుఖానికి శాంతికి ప్రత్యేక సందర్భాలలో ఆనందం అనేది సమానంగా కనిపించే అర్థం. శాంతి అన్న పదానికి సుఖమని, సుఖం అన్న పదానికి శాంతి అని కొన్ని సందర్భాల్లో అర్థాలు కనిపిస్తాయి. దేశంలో, సమాజంలో శాంతి ఉంటేనే మనిషికి సుఖం. కలిగిన సుఖంతో తృప్తి పొందితే శాంతి. సుఖశాంతులు రెండింటినీ కలిపితే మొత్తంగా తృప్తి అనే అర్థం వస్తుంది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారా అంటే తృప్తిగా బతుకుతున్నారా అని అర్థం. సామాజిక స్థాయిలో సుఖశాంతులు వ్యక్తి స్థాయిలో సుఖశాంతుల్ని ప్రభావితం చేస్తాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే సుఖం భౌతికానుభవం, శాంతి మానసిక స్థితి అని తెలుస్తుంది. సామాజిక స్థాయిలో ఘర్షణలు ద్వేషాలు లేకుండా వ్యక్తులు జీవించగలగటమే శాంతి. సుఖం సుఖంగా ఉండాలంటే ఉన్నదానితో తృప్తిపడాలి. తృప్తితో అనుభవించే సుఖమే మనసుకు శాంతినిస్తుంది. శాంతిని కోల్పోని సుఖమే సుఖం, అశాంతికి దారితీసే సుఖం సుఖం కాదు. విషయ సుఖ విరక్తిని నిజమైన శాంతి అని అనలేమనుకుంటాను. వైరాగ్యం అనేది సాధ్యమైనప్పుడు శాంతి అనే భావనే అనవసరమవుతుంది. శాంతి అంటే సుఖదుఖరాహిత్య స్థితి కూడా కాదు, రెండు రకాల స్థితులను సమానంగా చూడగలగటం. ఆశాహి పరమం దుఃఖం, నైరాశ్యం పరమం సుఖం అన్నారు కొందరు. ఆశ ఎప్పుడూ దుఃఖకారకం కాదు, దురాశ దుఃఖకారణం కావచ్చు. వాస్తవికమైన ఆశ, సంభవం కాగలిగిన కోరిక సుఖకారణమే అవుతుంది. ఆత్మవశమైన సుఖం శాంతిని హరించదు, పరవశమైన సుఖం అశాంతికి దారితీస్తుంది. మనస్తృప్తిని కలిగించే ఆత్మవశమైన సుఖం శాంతినిస్తుంది. సమాజంలో కనీసపు సుఖాలు కూడా అనుభవంలో లేని వాడికి శాంతి అంటే ఏమిటో తెలిసే అవకాశమే లేదు. సుఖపరవశుడైన వాడికి శాంతి అనుభవానికి రాదు. సామాజిక స్థాయిలోనూ వ్యక్తి స్థాయిలోనూ సుఖశాంతులు అనే భావనలు సాపేక్షాలు. సుఖం అవసర సాపేక్షం, శాంతి పరిసర సాపేక్షం. సమకాలంలోకి వస్తే సుఖశాంతులు అంతర్జాతీయ పర్యావరణంపైన, దేశీయ వాతావరణంపైన, మన చుట్టూ ఉండే వస్తు సంస్కృతిపైన, మానవ పరిసరాలపైన ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సుఖానికి శాంతికి అర్థాలు మారిపోతున్నాయి. దేశాల మధ్య పోటీ, సమాజాల మధ్య పోటీ, వ్యక్తుల మధ్య పోటీ. సుఖానుభవానికి సమయం లేదు, శాంతిని గురించి, మనశ్శాంతిని గురించి ఆలోచించే తీరిక లేదు. ఉత్పత్తి క్రమంలో లభించవలసిన వాటి కోసం, పరిసరాలలో ఏర్పడవలసిన గుణాల కోసం, సహజంగా సంక్రమించవలసిన అనుభవాల కోసం ప్రత్యేక ప్రయత్నాలు, శిక్షణ అవసరమవుతున్నాయి. డబ్బు సంపాదించుకోవడం ఎలా, వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం ఎలా, గొప్పవాడు కావడం ఎలా, కలలు కనడం ఎలా, సుఖనిద్రకు మార్గాలేమిటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎదుర్కోవడం ఎలా అని రకరకాల పేర్లతో బజార్లో వెక్కిరిస్తున్న పుస్తకాలు సుఖశాంతులు లేని పరిస్థితిని తెలియజేస్తున్నాయి. సుఖము శాంతి పుస్తకాల్లోంచి మాత్రమే రాదు, ఉపన్యాసాల నుంచి రావు, స్వాముల ఉపదేశాల నుంచి రావు.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ కెకే రంగనాథాచార్యులు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో మిరప పంటలో సమగ్ర యాజమాన్యం, ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, అట్లే వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మెలకువలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

మిరప పంటలో సమగ్ర యాజమాన్యం విషయానికి వస్తే, ట్రైకోడెర్మా విరిడి వంటి జీవ శిలీంద్ర నాశినితో శుభ్రం చేసిన విత్తనాన్ని ఎత్తు నారుమలలో విత్తుకోవాలి. నారుమడి మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తులో తయారు చేయాలి. విత్తిన రోజు నుంచి 9-15వ రోజున నారుమళ్లపై కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి ద్రావణంతో పిచికారీ చేసి నారుకుళ్ళు తెగులు నివారించాలి. 6 వారాల వయసు గల మొక్కలను పొలంలో

నాటుకోవాలి. పచ్చిరొట్ట పైరులను కలయదున్ని పొలాన్ని మెత్తగా దున్నిన తర్వాత ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 కిలోల వేపపిండి వేయాలి. మొక్కలను 75x45 సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాలి. నాటే ముందు మొక్కలను ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 10 లీటర్ల నీటిలో, కార్బండిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో 5 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎకరానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఎరువులను 4 విడతలుగా వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు నీరు ఆదా అవడమే కాకుండా కలుపు నివారింపబడి కాయ నాణ్యత పెరుగుతుంది. పంట బెట్టకు ముంపుకు గురైనప్పుడు మొక్క ఎదుగుదలకు 2% యూరియా అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి, 0.3 నుంచి 0.5% అంటే 3 నుండి 5 గ్రాములు 1 లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి అవసరం మేరకు మాత్రమే పురుగు మందులు వాడాలి. కోతకు 15 నుండి 20 రోజుల ముందు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పూర్తిగా రంగుమారిన కాయల్ని వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కోసి పాలిథిన్ లేదా టార్పలిన్ లేదా సిమెంట్ కళ్ళాలపై ఎండబెట్టాలి. ఎండిన కాయలలో 11% తేమ ఉండాలి. ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు విషయానికొస్తే, ధాన్యాన్ని బాగా ఎండబెట్టాలి. వరిలో 11 నుండి 12%, అపరాలలో 10%, నూనె గింజల్లో 7 నుండి 9% తేమ ఉండేటట్లు చేసి నిల్వ ఉంచుకోవాలి. ఇలా నిల్వ ఉంచితే 6 నుండి 12 నెలల వరకు కాపాడుకోవచ్చు. నూర్పిడి చేసే యంత్రాలను, నూర్పిడి చేసే ప్రాంతాలను, రవాణాకు ఉపయోగించే వాహనాలను వాడే ముందు శుభ్రపరచుకోవాలి. పాత గోను సంచులను నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే వాటికి చిరుగులు లేకుండా చేసి ఏదైనా పురుగుమందును వాటిపై పిచికారీ చేసి మాత్రమే వాటిని ఉపయోగించాలి. నిల్వ చేసే గోదాములను ముందుగా శుభ్రం చేసి గోదాములపై కప్పు, గోడలు, నేలలో పగుళ్ళు, రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చివేయాలి. ఎలుక కన్నాలను పూడ్చివేయాలి. తలుపులకు లోహపు రేకులను కింది వరకు ఉండేటట్లయితే ఎలుకలు తలుపులను కింది వైపున కొరికి ధాన్యాన్ని నష్టపరచకుండా చూడవచ్చు. గిడ్డంగుల్లోకి పక్షులు రాకుండా కిటికీలకు, వెంటిలేటర్లకు ఇనుప జల్లెలను బిగించాలి. ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా ఉండేందుకు చెక్క దిమ్మెలపై నిల్వ ఉంచాలి. గోదాముల్లో పక్క గోడలకు, పై కప్పుకు తగలకుండా బస్తాలను అమర్చాలి. చుట్టూ 2 అడుగుల స్థలం వదిలితే మందులు పిచికారీ చేయడానికి, అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించేందుకు వీలు కలుగుతుంది. ధాన్యం నిల్వలో పురుగు పడిన వెంటనే చేపట్టాల్సిన నివారణ చర్యలు ఏవంటే, గాదెల్లో కానీ, పాత్రల్లో కానీ, గోదాముల్లో కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లల ద్వారా ఊదరబెట్టి పురుగును నివారించవచ్చు. 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల బిల్లలు 2 వాడాలి. కానీ ఊదర వేయడానికి ముందు గోదాముల్లోకి గాలి చొరబడకుండా జాగ్రత్త వహించాలి. గోదాముల్లో ఆహార ధాన్యపు బస్తాలను పురుగు పట్టకుండా 3 లేదా 4 వారాలకు ఒకసారి లీటర్ నీటికి 10 మిల్లీలీటరు మలాథియాన్ మందును కలిపి మందు ద్రావణాన్ని 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఎలుకల నివారణకు ముందుగా 2 రోజులు బియ్యపు పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని దానికి వేరుశనగ నూనె కానీ మరే వంట నూనె కానీ కలిపి అక్కడక్కడ గోదాముల్లో గాదెల వద్ద కానీ ఎర్రగా ఉంచాలి. తర్వాత 2 గ్రాములు జింక్ ఫాస్ఫేట్, 96 గ్రాములు పిండి, 2 గ్రాముల నూనె కలిపి ఎలుకలు తిరిగే ప్రదేశంలో ఒకచోట 20 గ్రాముల ఎర్రను ఉంచాలి. చనిపోయిన ఎలుకలను, మిగిలిన ఎర్రని తీసేసి పూడ్చివేయాలి. ఇప్పుడు చెప్పిన పురుగు మందులే కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వృక్ష సంబంధిత పదార్థాలు కూడా ఈ పురుగు నివారణలో సమర్థవంతంగా వాడచ్చు. వేప నూనె, వేప గింజల పొడి, వసకొమ్ముల పొడి, వేపాకు, నూరిన వెల్లుల్లి, ఉసిరికాయల గింజలు, సీతాఫలం గింజల పొడి 2% ధాన్యంతో కలిపినప్పుడు 6 నుండి 8 నెలల వరకు పురుగు ద్వారా నష్టం జరగకుండా కాపాడవచ్చు. ఇవే కాకుండా కసవింద, ఉత్తరేణి, కుక్క మిరప,
నేల ఉమ్మెత్త

కీసర చెట్టు ఆకులు 4% వాడితే ధాన్యాన్ని దాదాపు 3 నెలల వరకు పురుగు పట్టకుండా కాపాడవచ్చు. ఇక వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మెలకువలు విషయానికొస్తే, నారుమడిలో సస్యరక్షణ, పైరుకు శ్రీరామరక్ష. నారు తీసి నారు వేర్లను క్లోరిపైరిఫాస్ 0.02% ద్రావణంలో, అంటే 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో 12 గంటలు నారు వేర్లను ఉంచాలి. 200 లీటర్ల నీటిలో 2 కిలోల యూరియా కలిపిన ద్రావణంలో నారు వేర్లను 3 గంటలు ఉంచి నాటినట్లయితే పైరుపై వచ్చే పురుగుల తాకిడిని కనీసం 20 రోజుల వరకు నివారించవచ్చు. పొలాల గట్లను బాగా శుభ్రపరిచి మిడతల గుడ్లు లేకుండా చూడాలి. నాటడానికి 2 లేదా 3 వారాల ముందే దమ్ము చేయాలి. నారుమల్ల మధ్య 5 నుండి 6 అడుగుల స్థలం ఖాళీగా ఉంచినట్లయితే మందులు సులభంగా పిచికారీ చేయవచ్చు. పైరులో ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల బాటలు వేయడం వల్ల గాలి వెలుతురు బాగా సోకి పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది. ఎరువులు వేయడానికి, పురుగు మందుల పిచికారీ చేయడానికి తేలికవుతుంది. నత్రజని ఎరువులను నాటిన తర్వాత 45 రోజుల్లో వేయడం పూర్తి చేయాలి. రెల్లరాల్చు పురుగులు ఉన్నట్లయితే సాయంత్రం వేళల్లో మందులు చల్లాలి. పురుగులను తినే మిత్ర పురుగులను, పరాన్నజీవులను పెంపొందించడం వల్ల పురుగు మందుల వాడకం తగ్గించవచ్చు. వరి కోతలు మొక్కల మొదళ్ల వరకు కోయాలి. పురుగులు ఆర్థిక నష్టపరిమితి స్థాయి తెలుసుకుని పిచికారీ చేయాలి. సామూహికంగా పద్ధతులు పాటించి ఎలుకలను నాశనం చేయాలి. క్రిమి కీటకాలను తట్టుకునే వంగడాలను సాగు చేయాలి. దగ్గరగా నాటకూడదు, దీనివల్ల తెగులు ఎక్కువ రావచ్చు. శుభ్రమైన సాగు పద్ధతులను పాటించాలి. టుంగ్రో వ్యాధి సోకిన మొక్కలను వెంటనే నిర్మూలించాలి.

0: పొలం కబుర్లు విన్నారు.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపటిలో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో

0: పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ను కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100,000 కోట్లతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
4: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో

0: ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
1: ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీయులో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన గోడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను, నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం భారత మండపం ఇత్యత్ర సంఘలోక సేవాయోగస్య శతాబ్దీ సమారోహె సహభాగం కరిష్యతి. సహ అస్మిన్నవసరే ఆయోజితం కార్యక్రమమపి సంబోధయిష్యతి. అయం కార్యక్రమః విగత వర్షస్య అక్టోబర్ మాసస్య ప్రథమ దినాంకాత్ ప్రారబ్ధానాం ఆవర్షం యావత్ ప్రవర్తమానానాం సమారోహాణాం సమాపన సూచకః భవిష్యతి. షడ్విశత్యధిక నవదశ శతమే వర్షె సంఘలోక సేవాయోగస్య స్థాపనాయా శతవర్ష పూర్త్యవసరె ఏతస్య సమారోహస్య ఆయోజనం భవతి. శ్రీమోదీ సంఘలోక సేవాయోగస్య శతాబ్ది

0: స్మారక నాణకం అథ స్మారక ప్రైష్య చటికాం చ ప్రఖ్యాపయిషతి తథా 100 ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలిసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా ఇతి నామ్నా ఏకస్య పుస్తకస్య విమోచనమపి కరిష్యతి. మంత్రిమండలస్య ఆర్థిక కార్యసమిత్యా హ్యః అగ్రిమ విత్తీయ వర్షస్య రబీ విపణన సత్రస్య సర్వేషాం సూచితానాం సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం వర్ధయితుం అనుమోదనం ప్రదత్తం. కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ నవదిల్ల్యాం కేంద్రీయ మంత్రిమండలస్య ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయన్ ఉక్తవాన్ యత్ కృషకేభ్యః తేషాం కృష్యుత్పాదానాం లాభకరం మూల్యం సునిశ్చేతుం నిర్ణయః అయం గృహీతః.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం పంచసప్తత్యుత్తర షట్ శత రూప్యకాణాం సర్షపస్య త్రయోదశోత్తర చతుశ్శతం చణకస్య త్రయాశీతి గోధూమస్య చ పంచవింశతి రూప్యకాణాం ప్రతి క్వింటల్ మితం పరివర్ధనం విహితం. ఏతదతిరిచ్య మంత్రిమండలేన హరితోర్జా వీథి ఇత్యస్య తృతీయ చరణం అథ ఐతిహాసికీ పీఎం ధారా యోజనా చ సమనుమోదితా. येन राज्येषु केन्द्र शासित प्रदेशेषु च 35 गीगा वाट परिमितस्य नवीकरणीयोर्जा उत्पादनस्य सुगम संचारणं भविष्यति. भारतर्तु विज्ञान विभागेन अद्य तटीय कर्णाटक केरलम माहे आंतरिक कर्णाटक तमिलनाडु पुडुचेरी कराईकल चेत्येषु प्रदेशेषु विद्युत गर्जनेन सह प्रबल वृष्टिः पूर्वानुमानिता. ऋतु विभागेन अद्य नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा प्रदेशेष्वपि समानैव ऋतु परिस्थितयः प्रवर्तिष्यन्ते इति संभावना अभिव्यक्ता. विभागेन उक्तं यत् रायल सीमा आंतरिक कर्णाटक उड़ीसा अरुणाचल प्रदेश असम मेघालय प्रदेशेष्वपि विद्युत गर्जनेन सह विद्युत्पातस्य च संभावना अस्ति. जापान देशे प्रवर्तमानासु एशिया क्रीडासु भारताय ह्यः अद्यावधि सर्वाधिकः सफल दिवसः अभवत्. भारतेन चत्वारि सुवर्ण पदकानि प्राप्तानि. अनेन भारतस्य पदक संख्या आहत्य षष्टिः अभवत्, यस्मिन् 10 सुवर्ण पदकानि 21 रजत पदकानि तथा 39 कांस्य पदकानि च सम्मिलितानि सन्ति. महिलानां हॉकी क्रीडायां भारतं ह्यः दक्षिण कोरिया दलं 2-0 इत्यंकैः पराजित्य निर्णायक चक्रे प्रविष्टम्. तत्रैव स्क्वॉश क्रीडायां भारतस्य पुरुष दलं महिला दलं च उपान्त्य चक्रे प्रविष्टे, येन भारताय 2 अन्ये पदके सुनिश्चिते. पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ गुवाहाटी नगरस्य बरसापारा क्रीडांगणे आयोजितायाः त्रिस्पर्धायाः एकदिवसीय अन्ताराष्ट्रिय श्रृंखलायाः द्वितीयायां स्पर्धायां भारतेन वेस्ट इंडीज दलं 8-0 पराजितम् इति वार्ताः.
2: आकाशवाणी तिरुपति केंद्रम समयं 7 गंटलु 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష రంగ సంస్కరణలు ఆకాశాన్ని దాటి అభివృద్ది వైపు భారత్ ఈ అంశంపై విశేషాలు వింటారు. చివరిగా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం, ఈ వారం కథలో చక్కెరెక్కను కుక్క కరిసింది.

కథ వింటారు. చదివినవారు శ్రీమతి జె. నిర్మల. 9 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి

12:40, 1:30 అలాగే 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజన కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఈ సాయంత్రం 6:30 రైజింగ్ డే ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ భారతీయ నర్సింగ్ సేవా పెంపు దినోత్సవంపై కొన్ని వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 అలాగే 9:30 చిత్రకుసుమాలు కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही

0: एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है। व्हीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల రక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
2: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता.
1: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించారు.

0: చేసిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీద్ జంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని వర్సపార స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:15. 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం.

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష రంగ సంస్కరణలు, ఆకాశాన్ని దాటి అభివృద్ది వైపు భారత్, ఈ అంశం గురించిన విశేషాలు, చివరిగా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా విందాం ఈ వాణిజ్య ప్రకటనలు.
1: తిరుపతి ప్రజలకు

0: శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టి, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు, సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణారోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్స్ 0877225772.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ప్రభాత రేఖలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చరిత్రలో ఈరోజు. ఈరోజు అక్టోబర్ 1 ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1966 అక్టోబర్ 1న భారత పర్యాటక అభివృద్ది సంస్థ స్థాపించబడింది. 1978 అక్టోబర్ 1న బాల్య వివాహ చట్టంలో వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు, ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది. మరి ఈరోజు జయంతి విషయాలకు వస్తే, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జయంతి ఈరోజు. ఈయన గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త, మానవతావాది అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించారు. చిన్నతనం నుంచే విద్యపై ఎంతో ఆసక్తి చూపారు. ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలోకి చేపట్టారు. సికింద్రాబాద్లోని మెహబూబ్ కళాశాలకు, కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు. 1925 మద్రాసులోని విశ్వవిద్యాలయానికి తొలి ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టారు. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా మనిషి ఆలోచనలను మార్చి సమాజాన్ని అభివృద్ది చేయడానికి ఉపయోగపడాలని ఆయన నమ్మారు. అందుకే విద్యార్థుల్లో మంచి నడవడిక, మానవతాభావం, సమాజ సేవ వంటి విలువలను పెంపొందించడానికి కృషి చేశారు. ఆ కాలంలో సమాజంలో అనేక సామాజిక సమస్యలు ఉండేవి. బాల్య వివాహాలు, స్త్రీలకు విద్య లేకపోవడం, వితంతువుల పట్ల వివక్ష, అంటరానితనం వంటి సమస్యలు ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవి. వీటిని చూసి ఆయన ఎంతో బాధపడ్డారు. స్త్రీలకు విద్య అందాలని ఆయన బలంగా కోరుకున్నారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అంటరానితనాన్ని వ్యతిరేకించి అణగారిన వర్గాల పిల్లల కోసం విద్యనే కాక సంక్షేమ కార్యక్రమాలకు సహకరించారు. దేవదాసి వ్యవస్థ వంటి సామాజిక దురాచారాలను కూడా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు వ్యతిరేకించారు. ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు 1891 సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి గౌరవంగా, బాధ్యతగా జీవించాలని ఆలోచనను ఆయనను ప్రచారం చేశారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజ భావాలతో కూడా ప్రభావితమయ్యారు. ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ ఉద్యమం అభివృద్దికి ఆయన విశేష కృషి చేశారు. ఆయన సేవలను గుర్తింపుగా బ్రహ్మ సమాజం ఆయనకి బ్రహ్మర్షి అనే బిరుదును ఇచ్చింది. ఆయనకు విద్య, సంస్కరణలు, సేవ అనే ఈ మూడు ఎంతో ముఖ్యమైనవిగా భావించేవారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మన ఆలోచనలో మార్పు రావాలని ఆయన జీవితం మనకు తెలియజేస్తోంది. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం చదువుకోవడం మాత్రమే కాకుండా మన విద్యను సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలి. ఇతరుల బాధలను అర్థం చేసుకోవాలి. సమానత్వం, మానవత్వం, సేవాభావం వంటి విలువలను పాటించాలి. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 1939 మే 26వ తేదీన మరణించినప్పటికీ ఆయన చేసిన సామాజిక సేవలు, విద్యాసేవలు నేటికీ గుర్తుండిపోయాయి. విద్య మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, మానవత్వం మనకు గొప్పతనాన్ని ఇస్తుంది. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. మీరింతవరకు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జీవిత విశేషాలు విన్నారు. ఇప్పుడు విందాం ఈరోజు అనిపి సెయింట్ గారి జయంతి కూడా. భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన మహనీయురాలు శ్రీమతి అనిపిసెంట్ గారు. అనిపిసెంట్ గారు 1840 అక్టోబర్ 1 ఐర్లాండ్లో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ, సమానత్వం, విద్య వంటి విషయాలపై ఎంతో ఆసక్తి చూపారు. భారతదేశానికి వచ్చిన తర్వాత భారతీయుల సమస్యలను అర్థం చేసుకుని వారి హక్కుల కోసం పోరాడారు. అనిపిసెంట్ గారు భారతదేశాన్ని ఎంతో ప్రేమించారు. భారతీయులకు విద్య అందించడం, సామాజిక అభివృద్ది సాధించడం కోసం కృషి చేశారు. ముఖ్యంగా విద్యాభివృద్దికి ఆమె ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వారణాసిలో సెంట్రల్ హిందూ కాలేజీ అభివృద్దికి ఆమె ముఖ్యమైన కృషి చేశారు. ఈ సంస్థ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పునాదిగా నిలిచింది. అనిమిసెంట్ గారి పేరు భారత స్వాతంత్ర్యోద్యమంలో కూడా ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది. 1916 బాలగంగాధర్ తిలక్తో కలిసి హోంరూల్ ఉద్యమాన్ని బలపరిచారు. భారతదేశానికి స్వపరిపాలన అంటే భారతీయులు తమ దేశాన్ని తామే పరిపాలించుకోవాలని ఆమె గట్టిగా కోరుకున్నారు. హోంరూల్ ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో స్వతంత్ర భావాలను పెంపొందించారు. సభలు నిర్వహించి, ప్రసంగాలు చేసి, పత్రికల ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించారు. ఆమె న్యూ ఇండియా అనే పత్రికను కూడా స్థాపించారు. దాని తర్వాత భారతీయుల హక్కులు, స్వపరిపాలన గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనిపిసెంట్ గారు భారత జాతీయ కాంగ్రెస్ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. 1917 భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళల్లో ఆమె ఒకరు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈమెకు 1921 కాశీ హిందూ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించింది. 1933 సెప్టెంబర్ 20 ఆమె తుదిశ్వాస విడిచారు. సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల ఉద్యమవాది, రచయిత అయిన అనిపిసెంట్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇక ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. అక్టోబర్ 1 భారతదేశంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తాము. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. రక్తం మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్తో పాటు అవసరమైన పోషకాలను చేరువేయడంలో రక్తం సహాయపడుతుంది. అందుకే రక్తం లేకుండా మన జీవితం సాధ్యం కాదు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి, ప్రసవ సమయంలో కొన్ని సందర్భాల్లో, అలాగే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం అవసరం కావచ్చు. అలాంటి సమయంలో రక్తం అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమైన విషయం. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం. ఆరోగ్యంగా ఉన్న, అర్హత కలిగిన వ్యక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారానే రక్త నిల్వలు పెరుగుతాయి. ఒక వ్యక్తి చేసిన రక్తదానం అవసరమైన సమయంలో మరొకరి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడవచ్చు. రక్తదానం చేయడం ఒక దానం మాత్రమే కాదు, అది మానవత్వానికి ప్రతీక. మనకు పరిచయం లేని వ్యక్తి కోసం కూడా రక్తదానం చేయడం ద్వారా మనం సమాజానికి ఎంతో విలువైన సేవ చేయవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి అర్హులు కారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, బరువు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్య సిబ్బంది అర్హతను నిర్ణయిస్తారు. కాబట్టి రక్తదానం చేయాలనుకునే వారు తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలి. రక్తదానం గురించి ప్రజల్లో ఉన్న అపోహలను కూడా తొలగించాలి. సరైన వైద్య పర్యవేక్షణలో రక్తదానం చేయడం సురక్షితమైన ప్రక్రియ. రక్తదానానికి ముందు, తర్వాత వైద్య సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించడం చాలా ముఖ్యం. మన సమాజంలో రక్తం అవసరమైన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచాలి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. మనలో రక్తదానం చేయడానికి అర్హత ఉన్నవారు భవిష్యత్తులో స్వచ్ఛందంగా రక్తదానం

0: చేయాలని సంకల్పిద్దాం. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులు కూడా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. రక్తదానం అనేది మనిషి మరో మనిషికి అందించే అమూల్యమైన సహాయం. మనం చేసే చిన్న సహాయం ఒక కుటుంబానికి ఆశనివ్వగలదు, ఒక జీవితాన్ని కాపాడగలదు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా అందరికీ రక్తదానంపై అవగాహన కల్పిస్తూ మానవత్వం, సేవాభావాన్ని పెంపొందించుకుందాం. మన రక్తం మరొకరి ప్రాణం. ఈ నినాదంతో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం గురించిన వివరాలు విన్నారు. ఈరోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వృద్ధుల పట్ల గౌరవం, ప్రేమ, బాధ్యతను గుర్తు చేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వృద్ధులు మన కుటుంబానికి ఎంతో విలువైన సభ్యులు. వారు తమ జీవితంలో ఎన్నో అనుభవాలను సంపాదించారు. మన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు మనకు తమ అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు నేర్పుతారు. వారి మాటల్లో జీవిత పాఠాలు, వారి అనుభవాల్లో మనకు ఉపయోగపడే జ్ఞానం ఉంటుంది. కుటుంబాన్ని చూసుకోవడంలో వృద్ధులు ఎన్నో సంవత్సరాలు తమ సమయాన్ని, శ్రమను వెచ్చించారు. పిల్లలను పెంచడంలో, కుటుంబాన్ని అభివృద్ది చేయడంలో వారి పాత్ర ఎంతో గొప్పది. అందుకే వృద్ధులను గౌరవించడం మన బాధ్యత. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదురు కావచ్చు. అలాంటి సమయంలో వారికి మన ప్రేమ, ఆప్యాయత, సహకారం ఎంతో అవసరం. వారితో కొంత సమయం మాట్లాడడం, వారి మాటలను శ్రద్దగా వినటం, అవసరమైనప్పుడు సహాయం చేయడం ద్వారా వారికి ఆనందాన్ని కలిగించవచ్చు. వృద్ధులను కేవలం ఒక రోజును మాత్రమే గుర్తు చేసుకోకుండా ప్రతిరోజు గౌరవించాలి. వారి ఆరోగ్యం, భద్రత, సంతోషం గురించి మనం శ్రద్ద వహించాలి. వృద్ధుల అనుభవం మనకు ఒక గొప్ప సంపద. వారి జీవిత కథలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. వారి నుంచి మనం సహనం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం, కుటుంబ విలువలను నేర్చుకోవచ్చు. మన సమాజం అభివృద్ది చెందాలంటే అన్ని వయసుల వారిని గౌరవించాలి. వృద్ధులు కూడా సమాజంలో చురుకుగా పాల్గొనే అవకాశాలు కల్పించాలి. వారి జ్ఞానం, అనుభవాన్ని యువత ఉపయోగించుకోవాలి. ఈ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులను గౌరవిద్దాం, వారిని ప్రేమగా చూసుకుందాం, వారి అనుభవాలను నేర్చుకుందాం. వృద్ధులు మన గతానికి ప్రతీకలు మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు మార్గదర్శులు కూడా. వారికి గౌరవం ఇవ్వడం మన సంస్కృతికి, మనం కుటుంబ విలువలను గౌరవం ఇవ్వడం. మీరు ఇంతవరకు చరిత్రలో ఈరోజు విశేషాలు విన్నారు.
1: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపెన్ మెడికల్ క్యాంప్.
2: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టీ, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ, షుగర్ సమస్యలకు, సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
1: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
2: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
1: ఫోన్ నంబర్ 0877-225-772.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షేమాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించి సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష రంగ సంస్కరణలు, ఆకాశాన్ని దాటి అభివృద్ది వైపు భారత్ అనే అంశం గురించిన విశేషాలను తెలుసుకుందాం. భారత అంతరిక్ష ప్రయాణం 5 దశాబ్దాలకు పైగా ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇస్రో చుట్టూనే సాగింది. ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు, అంతరిక్ష పరిశోధనల నుంచి టెలికమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, రిమోట్ సెన్సింగ్ వరకు అంతరిక్ష సాంకేతికత దేశ అవసరాలకు అనుసంధానించడంలో ఇస్రో కీలక పాత్ర పోషించింది. అయితే 2020లో తీసుకొచ్చిన

అంతరిక్ష రంగ సంస్కరణలు ఈ వ్యవస్థకు కొత్త దిశను ఇచ్చాయి. భారతీయ ప్రైవేటు సంస్థలకు అంతరిక్ష రంగంలో విస్తృతంగా భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. 2020 సంస్కరణలో భాగంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేసే స్వతంత్ర సింగిల్ విండో సంస్థ. ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడం, వాటిని ప్రోత్సహించడం, ఇస్రో మౌలిక వసతులు, సాంకేతిక నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకురావడం దీని ముఖ్యమైన బాధ్యతలు. ఆ తర్వాత ఇండియన్ స్పేస్ పాలసీ 2023 తర్వాత ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాల తయారీ నుంచి గ్రౌండ్ సిస్టమ్, కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, డేటా సేవలు, ఇతర డ్రోన్ స్ట్రీమ్ సేవల వరకు మొత్తం అంతరిక్ష విలువల గొలుసుతో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యాన్ని కల్పించే విధానం స్పష్టమైంది. విధానంలో అంతరిక్ష సామర్థ్యాలను పెంచడం, సాంకేతిక అభివృద్ది, అంతరిక్షాన్ని ఒక సాధనంగా ఉపయోగించడం, దేశ సామాజిక ఆర్థిక అభివృద్ది ఇంకా భద్రతకు అంతరిక్ష సాంకేతికను వినియోగించడం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ విధాన మార్పుల ప్రభావం అంతరిక్ష స్టార్టప్ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో కేవలం ఒక స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ఉండగా 2026 ఆగస్టు నాటికి సుమారు 440 స్టార్టప్లు నమోదయ్యాయి. 2026 మధ్య నాటికి ఇన్స్పేస్లో 52 ప్రైవేటు సంస్థలకు 113 అనుమతులు మంజూరు చేసింది. పెట్టుబడులు కూడా పెరిగాయి. ప్రభుత్వ సమాచారం ప్రకారం భారత అంతరిక్ష స్టార్టప్లలో సమీకృత ప్రైవేటు పెట్టుబడి 2026 మార్చి 31 నాటికి సుమారు 618.5 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2021-22లో ఇది 100.5 మిలియన్ డాలర్లకు ఉండేది. అంతరిక్ష రంగానికి ప్రత్యేకంగా 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్, అలాగే టెక్నాలజీ అభివృద్ది, వాణిజ్యకరణ కోసం 500 కోట్ల టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ వంటి చర్యలు కూడా చేపట్టారు. ఈ పరివర్తనకు ప్రతీకగా నిలిచిన ఘట్టాల్లో ఒకటి 2026 జూలై 18 శ్రీహరికోట నుంచి స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన విక్రమ్ 1 ప్రయోగం. ఇస్రో ప్రకారం భారత గడ్డపై ఒక ప్రైవేటు భారతీయ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ తొలిసారిగా కక్షలోకి చేరింది. విక్రమ్ 1 తొలి ప్రయత్నంలోనే కక్షకు చేరింది. ఈ ప్రయోగానికి ఇస్రో మరియు ఇన్స్పేస్ల సాంకేతిక సహకారం, పరీక్షా సదుపాయాలు, ప్రయోగ మద్దతు అందాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక ప్రైవేటు రాకెట్ విజయం కాదు. ప్రభుత్వ మౌలిక వసతులు, ఇస్రో నైపుణ్యం, ప్రైవేటు పెట్టుబడి, స్టార్టప్ల ఆవిష్కరణ అన్నీ కలిసి ఒక జాతీయ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థగా మారుతున్నాయి. అంతరిక్ష సాంకేతికత వంటి కేవలం చంద్రుడు, అంగారకుడు లేదా రాకెట్లు మాత్రమే కాదు, ఇది భూమిపై సాధారణ పౌరుడి జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. వ్యవసాయంలో ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ ద్వారా పంటలు, నేల, నీటి వనరులను పర్యవేక్షించవచ్చు. విపత్తుల నిర్వహణలో వరదలు, తుఫాన్లు, భూకంపాలు, అటవీ అగ్ని ప్రమాదాలపై వేగంగా సమాచారం పొందవచ్చు. మత్స్యరంగంలో సముద్ర పరిస్థితులు, చేపల సమాచారం వంటి సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. టెలికమ్యూనికేషన్లో దూర ప్రాంతాలకు కన్వెక్టివిటీ అందించవచ్చు. వాతావరణ సేవల్లో తుఫాన్లు, వర్షపాతం వంటి అంశాలపై ముందస్తు సమాచారాన్ని అందించవచ్చు. నావిగేషన్లో భారతదేశం స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవచ్చు. అందువల్ల అంతరిక్ష రంగంలో పెట్టుబడి అనేది కేవలం ఒక శాస్త్రీయ ప్రాజెక్టుపై పెట్టుబడి కాదు, అది వ్యవసాయం, కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ, రవాణా, పట్టణ ప్రణాళిక, భద్రత, వాతావరణ పరిశీలన, డిజిటల్ వంటి అనేక రంగాల సామర్థ్యాన్ని పెంచి పెట్టుబడి ప్రైవేట్ రంగం ప్రవేశంతో పోటీ, కొత్త ఆలోచనలు, ప్రత్యేక సాంకేతికతలు, పెట్టుబడులు వేగంగా పెరిగే అవకాశం ఏర్పడింది. చిన్న ఉపగ్రహాలు, ఉపగ్రహ డేటా సేవలు, అంతరిక్ష కమ్యూనికేషన్ ప్రయోగ సేవలు, స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ వంటి కొత్త రంగాల్లో భారతీయ సంస్థలకు అవకాశాలను విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ఎఫ్డీఐ విధానాన్ని కూడా సరళీకరించింది. ఉపగ్రహ తయారీ కార్యక్రమాల్లో 74% వరకు, ఆటోమేటిక్ మార్గంలో లాంచ్ వెహికల్స్ మరియు స్పేస్ పోర్ట్లలో 49% వరకు, ఉపగ్రహ మరియు గ్రౌండ్ సెగ్మెంట్ భాగాలు, సబ్ సిస్టమ్స్ తయారీలో

0: శాతం వరకు ఆటోమేటిక్ ఎఫ్డీఐకి అవకాశం ఉంది. ఇది ప్రపంచ పెట్టుబడులు, సాంకేతిక భాగస్వాములు, పరిశోధన, భారతీయ కంపెనీల అంతర్జాతీయ ప్రైవేట్ ప్రవేశానికి అవకాశాలను పెంచే ఉద్దేశంతో తీసుకున్న చర్య. 2020 సంస్కరణలు అసలు ప్రాధాన్యత ఇక్కడే ఉంది. అంతరిక్షాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశవ్యాప్తంగా పరిశ్రమలు, స్టార్టప్లు, శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు, యువ ఇంజనీర్లు కలిసి నిర్మించే జాతీయ సామర్థ్యంగా మార్చే ప్రయత్నం. అందుకే 2020 అంతరిక్ష రంగ సంస్కరణలు కేవలం ఒక విధాన మార్పుగా కాకుండా అంతరిక్ష సాంకేతికతను జాతీయ ఆర్థికాభివృద్ది, ఆవిష్కరణ, వ్యూహాత్మక సామర్థ్యం, భవిష్యత్ పరిశ్రమలకు అనుసంధానించే ఒక కొత్త దశగా చూడాలి. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష రంగ సంస్కరణలు ఆకాశాన్ని దాటి అభివృద్ది వైపు భారత్ ఈ అంశం గురించిన విశేషాలు విన్నారు.
1: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
2: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టీ, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ, షుగర్ సమస్యలకు, సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
1: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
2: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణారావు, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
1: ఫోన్ నంబర్స్ 0877-225-772.
3: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
4: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
3: ప్రతి గురువారం ఉదయం 8:35
4: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
3: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
4: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
3: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
4: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: మీరు వింటున్నారు 103.2-107.5 మెగాహెర్ట్స్ పై ప్రభాత రేఖలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. పాలీలాక్టిక్ యాసిడ్ ఆధారిత బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాణిజ్య వినియోగాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఇది అత్యాధునిక సుస్థిర తయారీ రంగం దిశగా భారత్ పరివర్తనలో కీలక ముందడుగు. ప్రభుత్వ బయో E3 అంటే ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉపాధి కోసం బయోటెక్నాలజీ విధానంలో భాగంగా బలరాంపూర్ చీనీ మిల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఇది బయోటెక్నాలజీ సుస్థిర తయారీ రంగం వాణిజ్య విధానానికి మారడానికి ఒకే చోటికి చేర్చుతుంది. అత్యాధునిక జీవ ఆధారిత వస్తువులను అభివృద్ది చేయడానికి, వాటిని వాణిజ్యపరమైన ఉత్పత్తి దిశగా నడిపించడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతోంది. దీనికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అందించిన 75 కోట్ల గ్రాంట్, ఏటా 100 టన్నుల సామర్థ్యం గల పీఎల్ఏ కో పాలిమర్స్ పైలట్ స్థాయి పరిశోధనాభివృద్ది కేంద్రానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక ప్రభుత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగంలో ఈ సరికొత్త ప్రాజెక్టును అధికారికంగా ఆవిష్కరించారు. సుస్థిరమైన పర్యావరణహిత ఉత్పత్తులు అభివృద్ది, వాటి విస్తరణ కోసం ఉద్దేశించిన ఈ పీఎల్ఏ కో పాలిమర్ సాంకేతికతలను సంబంధించిన పైలట్ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్లోని కుంభీలో గల బలరాంపూర్ చీనీ మిల్స్ సమీకృత తయారీ భవన సముదాయంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారత బయో ఎకానమీ ప్రయాణంలో ఈ ప్రాజెక్టు ఒక కీలక మైలురాయి అవుతుందని కొనియాడారు.

బయోటెక్నాలజీ రంగం కేవలం ల్యాబ్ పరిశోధనలకు పరిమితం కాకుండా మార్కెట్ ఉత్పత్తులు మారడం, సుస్థిర తయారీ రంగంగా ఎదగడం, సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. 2014లో దాదాపు $10 బిలియన్ ఉన్న భారత బయో ఎకానమీ నేటి దాదాపు $195 బిలియన్ చేరింది. ఇది దేశంలో బయోటెక్నాలజీ ఆధారిత ఆర్థిక కార్యకలాపాల వేగవంతమైన అభివృద్దికి నిదర్శనమని ఆయన వెల్లడించారు. రాబోయే కాలంలో శాస్త్రీయ సామర్థ్యాలను వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులుగా సాంకేతికతలుగా మార్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సరికొత్త బయో ప్లాస్టిక్ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి హాని చేయని తయారీ పద్దతుల వైపు మార్పులో భారత్ను ముందంజలో నిలపడం కోసం సహాయపడుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. మన దేశ శాస్త్రవేత్తల ప్రతిభను పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యంతో జోడించి పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తారని, విలువైన వస్తువులను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ ప్రాజెక్టు నిరూపిస్తోందని ఆయన వివరించారు. బయోటెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలబడడానికి, ఇది దేశాల పర్యావరణ సమస్యలకు సరైన పరిష్కారాలను చూపే స్థాయికి ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యర్థాల నుంచి సంపద అనే అంశంపై ప్రధానంగా మాట్లాడారు. దేశంలో ఉన్న వైవిధ్యం వల్ల వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాల వ్యవసాయ సేంద్రీయ వ్యర్థాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల వ్యర్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడానికి వేర్వేరు సాంకేతికతలు పద్దతులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ఏ ప్రాంతానికి తగిన బయోటెక్నాలజీని ఆ ప్రాంతంలో ఉపయోగించడం ద్వారా స్థానికంగా దొరికే వ్యర్థాలను సంపదగా మార్చవచ్చని, ఆయా ప్రాంతాల అభివృద్దికి సరికొత్త అవకాశాలను సృష్టించవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రకృతిలో వృధా అంటూ ఏదీ లేదు అని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. మనం చెత్తగా భావించే వస్తువుల్లోనూ దాగి ఉన్న గొప్ప విలువలను శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా వెలికితీయవచ్చని ఆయన అన్నారు. జీవ వనరులు, రీసైక్లింగ్, సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడంలో దేశానికి ఉన్న విభిన్న అనుభవం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే సరికొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన వివరించారు. పరిశోధనలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రారంభ దశలోనే వాటిని వాణిజ్య ఉత్పత్తులుగా మార్చాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. ఇందుకోసం పైలట్ కేంద్రాలు, ప్రయోగాల వాలిడేషన్, నైపుణ్యం గల మానవ వనరులు, పరిశ్రమల భాగస్వామ్యం ద్వారా సాంకేతికతలను మార్కెట్లోకి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ పిఎల్ఏ కేంద్రం భవిష్యత్తులో అధిక విలువైన వస్తువుల తయారీకి అవసరమైన పాలిమర్స్ను అభివృద్ది చేయడానికి, యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి, పెద్ద ఎత్తున వాణిజ్య ఉత్పత్తికి అవసరమైన జ్ఞానాన్ని అనుభవాన్ని అందించే ఒక అద్భుతమైన వేదికగా మారుతుందని స్పష్టం చేశారు. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలను. ముందుగా విందాం డీసీ దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి ఎమ్మెల్యార్ కార్తికేయన్ చిత్ర పాడిన సాహితీ గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35.

మీరు వింటున్నారు 103.2 107.5 MHz పై ఉదయరాగం కార్యక్రమంలో సినీగీతాలను వింటున్నారు. ఇప్పుడు విందాం రవితేజ ఎంఎం మానసి పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్, చిత్రం పవర్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే

0: వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా

0: అంతరిక్షం, దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
1: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: మీరు వింటున్నారు 103.2, 107.5 MHz పై ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలను ఇప్పుడు విందాం. ఎస్ఎస్ థమన్ దివ్య పాడిన భాస్కర్ భట్ల గీతానికి సంగీతం ఎస్ఎస్ థమన్, చిత్రం ఆగడు.

మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలను ఇప్పుడు విందాం. ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం స్వీగర్ అగస్తి సిల్వియా అనీషా పడిన శ్రీమణి గీతానికి సంగీతం ప్రవీణ్ లక్కిరాజు.

మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలను ఇప్పుడు విందాం. కాకర్ల శ్యామ్ బృందం పాడిన సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం విజయ్ ఆంటోనీ, చిత్రం మహాత్మా

శ్రోతలు, ఇంతవరకు ఉదయరాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: pilot. Israel says terror bid to bring down plane. And the Tribune headlines, Indian captain fights fourth co-pilot trying to crash Israel-bound plane. The paper adds that he saved 174 on board the Dubai-Tel Aviv flight. Most papers also have on their front page the story of PM Modi calling President Trump and discussing regional and global issues against the backdrop of New Delhi's concern over a US sanctions law on Russia. The Hindustan Times says trade, defense, energy ties in focus as Modi-Trump talk, while the Asian Age has on its front page Modi speaks to Trump amid US tariff threat over Russia oil. Hashim Musa, last man linked to Pahalgam attack, killed in JNK, headlines the Pioneer. While the Statesman says, security forces kill senior LET commander Musa in JNK. And finally, a report in the Economic Times says that buoyant quarter two demand for consumer goods lifts festive sales outlook. And with that, it's back to you, Pramod.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in centenary celebrations of UPSC at Bharat Mandapam in New Delhi today. Union Cabinet hikes minimum support prices for Rabi crops for 2027-28 marketing season. Government to launch auction of offshore mineral blocks today to unlock India's offshore mineral potential. Supreme Court rules out total ban on firecrackers ahead of Diwali. Favors balanced approach. Saudi authorities arrest Omani co-pilot for stabbing captain and attempting to crash fly Dubai flight traveling from Dubai to Tel Aviv. Prime Minister Modi describes Indian pilot Smith Machhar a true hero for saving 174 lives. And in men's cricket, India beat West Indies by 8 wickets in second ODI in Guwahati to take unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎన్ రామకృష్ణ.
3: శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు, వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎయిడ్స్పై అవగాహన పరుగు వంటి అంశాలతో కూడిన శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనెక్టివిటీతోనే అభివృద్ది అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక అభివృద్ది ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస విమానాశ్రయం కూడా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అభివృద్ది పనులపై సూచనలు చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ది ఎంతో ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన

0: రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా పంటను కాపాడుకునే అవకాశమున్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్దతులతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సేవాగుణంతోనే మానవతా దృక్పథం అలవడుతుందని ఇచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ అధికారి కృష్ణ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మేరా యువభారత్ సమక్షంలో నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ పోటీల కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు 5K పరుగు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్లో గల వాంబే కాలనీ నుంచి మిల్లు జంక్షన్ వరకు చేపట్టిన 5K పరుగును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో అవగాహన కల్పించడమే ఈ రెడ్ రన్ లక్ష్యమన్నారు. అనంతరం పురుషులు మహిళల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈపీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ స్టాళ్ల ద్వారా సౌర ఫలకాల అమరిక, వాటి పనిచేసే విధానంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు కొత్త వినియోగదారులు అక్కడే నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నూట 103.2, 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి కేంద్ర ప్రసారం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ చెక్కరెక్కను కుక్క కరిసింది. కథ వింటారు చదివినవారు శ్రీమతి జె నిర్మల. వినబోయే ముందుగా ఈ వాణిజ్య ప్రకటనలు.
2: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
3: డాక్టర్ బి మారుతి శంకర్ ENT, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
2: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
3: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణారావు, SBI ఎదురుగా తిరుపతి.
2: ఫోన్ నంబర్ 0877-225-772.
4: ముఖాన్
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇప్పుడు విందాం పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ చెక్కెరెక్కను కుక్క కరిసింది. కథ వింటారు చదివినవారు శ్రీమతి జె నిర్మల.
6: ఇంటి ముందరి కానుక చెట్టు మీదున్న పేరు తెలవని పక్షుల్నే చూస్తూ ఉంది చక్కెరెక్క. గాలికి సగం తెలుపు సగం నలుపు ఉన్న ఆమె తల వెంట్రుకలు ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి. ఎర్రబండ కళ్ళు, అలసిన ముఖంతో ఉన్న చక్కెరెక్కను చూసి ఆ దారిని పోతూ ఉన్న ధనలక్ష్మి పలకరింపుగా నిలబడింది. చక్కెరెక్క వాడిన ముఖం చూస్తూ, ఏమక్కా రాత్రంతా నిద్రలేదా అని అడిగింది. అవునే ధనలక్ష్మి, నిన్న తిరుచానూరులో మా దాయదుల పెళ్లి. గబుక్కన పెళ్లి కూతురు నా కాళ్లకు దండం పెట్టేసింది. ఆలోచన చేయకుండా నేను దీర్ఘ సుమంగళీ భవ అని దీవించేసినాను. అందుకని రాత్రంతా నిద్ర రాలేదు అని బాధగా చెప్పింది. మంచి పనే చేసినావు కదక్కా, వయసులో పెద్దదానివి, ఈ 4 ఊళ్ళకి నిండు ముత్తైదు నువ్వు. నీ దీవెనలు దొరకాలేగాని వాళ్ల జన్మ ధన్యం కదా అని నవ్వుతూ అంది ధనలక్ష్మి. అట్లా కాదులే ధనలక్ష్మి, పెళ్లి కూతురు వాళ్ళది, వాళ్లకయ్యా, ఆ పక్కనే మాకయ్యా. సందు దొరికితే చాలు

మా కయ్యను ఆక్రమించాలని చూస్తారు. పంట వేసుకోనీయకుండా మమ్మల్ని 3 చెరువుల నీళ్లు తాగిచ్చారనుకో, అట్లాంటోళ్లకి మనం మంచి దీవెన్లిస్తే మనకు పాపాలు రావా అని ఎదురు ప్రశ్న వేసింది. కానీ 1000 వాళ్ళ టపాకాయిపోయినట్టుగా ఉలిక్కిపడింది ధనలక్ష్మి. రేపో మాపో కొండెక్కాల్సిన దీపం ఈ చక్కెరెక్క. చింత చచ్చినా పులుపు చావల, మంచి ఆశీర్వాదం ఇచ్చినందుకు ఏడస్తా ఉంది అని లోపల లోపల తిట్టుకుంది. అక్కడే ఉంటే 6 నెలల పాపం అంటూ సరుసురున వెళ్ళిపోయింది. ఊరంతా బలాదూరు తిరుగుళ్ళు తిరిగి అప్పుడే ఇంటికొచ్చినాడు మనవడు 16 ఏళ్ల నటరాజు. అంగడి నుంచి తెచ్చిన పొగాకు చెక్కలు అమ్మమ్మైన చక్కెరెక్క చేతికిస్తూ, అమ్మమ్మా నీకు చక్కెరెక్క అనే పేరు ఎందుకొచ్చిందే అని అడిగినాడు. నా బొడ్డు కోసిన రోజు ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరేమో చెంచులక్ష్మి, అయితే ఆ రోజుల్లో తీపు అంటే అరగొండ బెల్లమే. పట్టణాల నుంచి మా ఊళ్ళోకొచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు చక్కెర తెచ్చేవాళ్ళు. ఎప్పుడోగాని మా ఊరు రేషన్ వాళ్ళు చక్కెరిచ్చేవాళ్ళు. తీయగా ఉండే చక్కెర అంటే నాకు ప్రాణంరా. చక్కెర దొరికితే చాలు పిడికిళ్ళు పిడికిళ్ళు తినేసేదాన్ని. దాంతో నన్ను చక్కెర దెయ్యం అని పిలిచేవాళ్ళు. 4 గణాలు వెనకేసుకున్నాక చక్కెరక్క అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టినారు అని చెప్పింది. బంగారు రసగుల్ల మా అమ్మమ్మ అని తన తలని చక్కెరెక్క తలతో ఢీకొట్టినాడు. పొగాకు చెక్కలు తెచ్చిచ్చిన దానికి నాకేమివ్వా అని ఊగుతా ఊగుతా అడిగినాడు. నేను పోయినాక ఉండే ఆస్తి అంతా నీదే కదరా మనవడా అని చెప్పింది. ఎప్పుడో వచ్చే విషయం నాకొద్దు, ఇప్పుడు చేతికి వచ్చేదే ముద్దు అని నంగి నంగిగా చెప్పినాడు. అయితే ఇదిగో అని చెప్పి పచ్చటి 10 రూపాయల నోటు ఒకటి నటరాజు చేతికి ఇచ్చింది. ఆ నోటు చూసిన నటరాజు మనసుకు చక్కెర పందిట్లో తేనె వాన కురిసినట్లుగా అయిపోయింది. ఊళ్ళో ఆడోళ్ళందరూ సంచులు ఎత్తుకుని గబా గబా పోతా ఉండారు. అది చూసింది చక్కెరక్క. ఎక్కడికమ్మి, కాలికి చక్రాలు కట్టుకున్నట్లు పరుగులు తీస్తా ఉండారే అని రాగాలు తీస్తా అడిగింది చక్కెరక్క. రేషన్ షాప్ తెరిచినారు, బియ్యం చక్కెర ఇస్తా ఉండారంట అని చెప్పింది ధనలక్ష్మి. ఆలస్యం చేస్తే చక్కెర కూడా చేదవుతుందని తెలిసిన చక్కెరక్క ఇంట్లో నుంచి సంచి తీసుకొని మోకాళ్ళ నొప్పులున్న కాళ్ళను ఈడ్చి ఈడ్చి లాగుతూ బయలుదేరింది. దారిలో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇల్లు కనిపించింది. వారింటి ముందర 2 మోటార్ సైకిళ్లు నిల్చున్నాయి. ఏమి చేస్తున్నారబ్బా అని వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసింది. ఎండాకాలం వస్తోందని ఇన్సూరెన్స్ ఏజెంటు తన ఇంట్లో ఎయిర్ కండిషన్ బిగించుకుంటున్నాడు అని తెలుసుకుంది. 2 గ్లాసుల ఎండుమిరపకాయల రసం తాగినట్లయింది చక్కెరకకి. ఎక్కడి నుంచి సంపాదిస్తా ఉన్నాడో ఇంతెంత డబ్బు అని తెగ బాధపడిపోతూ ఏజెంట్ ఇంటినే చూస్తూ ముందుకు నడిచింది. దారిలో అడ్డంగా పడుకొని ఉన్న నల్లచారుల తెల్ల కుక్కను గమనించలేదు. టక్కుమని దాని తోక తొక్కేసింది. సెకన్ ఆలస్యం చేయకుండా ఆ కుక్క చక్కెరెక్క కాలు కొరికేసింది. దేవుడా దేవుడా చస్తిని కదరా, పాడు కుక్క పటీమని కొరికింది. బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు పొడుస్తారేమో డాక్టర్లు అని గట్టిగట్టిగా అరుచుకుంటూ ఏడుస్తోంది. ఊరి మధ్యలో బాంబు పేలినట్లు అందరం వీధిలోకొచ్చేసి ఏమి జరిగిందా అని చూసినారు. కుక్క కరిసిన విషయం తెలుసుకొని అందరూ పరుగులు తీస్తా వచ్చారు. చిన్నగా చక్కెరెక్కను నడిపించి వేప చెట్టు కింద పెద్ద నల్లరాయి ఉంటే దానిమీద కూర్చోబెట్టినారు. గాయమైన చోట కుళాయి నీళ్లతో బాగా కడిగేశారు. సబ్బుతో శుభ్రం చేసేశారు. పెద్ద గొంతుతో ధనలక్ష్మి, ఊళ్ళో బిర్యానీ వంటలు చేసుకునేది పెరిగిపోయింది. మిగిలిన ఎముకలన్నీ తిని తిని మన ఊరి కుక్కలు బాగా బలిసిపోయినాయి. చిన్న పెద్ద చూడకుండా అందరినీ కరిసి పెడతా ఉండాయి అని తిట్టిపోసింది. భయపడొద్దు చక్కెరక్క, మేమంతా ఉండాం కదా అని ధైర్యం చెప్పింది. ఎంతమంది ఉన్నా నా నొప్పి మీరు తీసుకోలేరు కదా అని నిష్ఠూరపడింది చక్కెరక్క. కొందరు పిల్లోళ్ళు నీళ్లు తెచ్చి తాగమన్నారు. వద్దని గట్టిగా తల ఊపింది. ఇంటికి చక్కెర తీసుకొని పోతూ ఉన్నా

పూటకోళ్లమ్మ దగ్గర నుంచి కొంచెం చక్కెర తీసుకుని నీళ్ళల్లో కలిపిచ్చింది ధనలక్ష్మి. చుక్క మిగలకుండా గుటా గుటా తాగేసింది చక్కెరక్క. విషయం తెలిసిన మనవడు అమ్మమ్మా అమ్మమ్మా అంటూ సైకిల్ మీద సరు సరున వచ్చి చేరాడు. అందరూ చేరి చక్కెరెక్కను సైకిల్ మీద కూర్చోబెట్టారు. తోపుడు బండి తోసుకొని పోతున్న పీచు మిఠాయి వాడి చక్కన ఉన్న రేడియోలో తోలు తిత్తీది తూటులు తొమ్మిది తుస్సుమనుట కాయం ఓ జీవా అనే సినిమా పాట వస్తోంది. ఎవడ్రా ఆ పాట పెట్టింది అని సింహంలా గర్జించింది చక్కెరెక్క. గబుక్కన రేడియో ఆఫ్ చేసేసినాడు పీచు మిఠాయోడు. బతుకుంటే ఉప్పమ్ముకున్న బతకచ్చని అక్కడి నుంచి సరుసరున బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడెప్పుడో వారపత్రికలో చదివింది గుర్తుకొచ్చింది నటరాజుకి. కుక్క కరిస్తే ర్యాబిస్ అనే జబ్బు వస్తుంది అని. అయ్యో అది ప్రాణం తీసే జబ్బే, ఇన్ఫెక్షన్ కాకుండా మొదటిగా టీటీ ఇంజెక్షన్ వేయిద్దాం, నిదానంగా తిరుపతికి తీసుకెళ్లి వ్యాక్సిన్ కూడా వేయిద్దాం అని అనుకున్నాడు. పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉండే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఇంజెక్షన్ వేయిద్దాము అని బయలుదేరినారు. సైకిల్ వెనకే ఉన్న ధనలక్ష్మి, చెక్కపళ్ల పద్మ, చిటిపడ్లాడే చిన్నక్క, నలుగురు పిల్లకాయలు నడిచొస్తా ఉన్నారు. వాళ్లు తన వైద్యానికే వస్తా ఉన్నారు అని తెలుసుకున్న ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లోకెళ్లి దాంకోబోయాడు. లేక లేక ఈరోజు మన ఇంటికి ఒక పేషెంట్ వస్తా ఉంటే దాక్కుంటా ఉండావేంటండి అని అడిగింది పడుచుపెళ్ళ. అది డబ్బులొచ్చే కేసు కాదు అని గంట కొట్టినట్టు చెప్పినాడు. ప్రశ్నముఖం పెట్టింది డాక్టర్ భార్య. నరాల బలం కోసం 3 నెలలకొకసారి చక్కెరెక్క నా దగ్గరకు వచ్చి మాతలు తీసుకుని పోతుంది. వచ్చే వారం ఇస్తా, వచ్చే నెల ఇస్తా అని మాయ మాటలు చెప్తుంది. ఇది ధర్మాసుపత్రి కాదు కదా, మనం కూడా బతకాలి కదా అని చెప్పి పడగదిలోకి వెళ్ళిపోయాడు. హా అని నోరు తెరిచి నిలబడింది డాక్టర్ భార్య. వేలు చూపిస్తే చేయి మింగే చక్కెరెక్క బుర్ర డాక్టరు వైద్యం చేస్తాడా అని అనుమానించింది. తెలివిగా ఏం చేసిందంటే డాక్టర్ భార్యతో సార్కి పాత బాకీ ఇయ్యాలి, ఉండాడా ఇంట్లో అని అడిగింది. డాక్టర్ భార్య మనసు పొంగే మందు లెక్క పొంగిపోయి సరాసరా వెళ్ళి మొగుడిని తీసుకొచ్చింది. డాక్టర్ చేతిలో 100 రూపాయలు పెట్టిన చక్కెరెక్క, ఇది పాత బాకీ డబ్బు, ఇప్పుడు వేసే ఇంజెక్షన్ డబ్బు వచ్చే వారం ఇస్తా, నా ప్రాణం నీ చేతిలోనే ఉంది సారు అంటూ బోర్నే ఏడ్చేసింది. పక్కనే ఉన్న అందరూ ముక్కు చీదినారు. భయపడొద్దు భయపడొద్దు అని ధైర్యం చెప్పాడు డాక్టర్. నిండు 100 ఏళ్ళు బతకాలని ఉంది నాకు, నా ముందు మనబడి పెళ్లి కళ్ళారా చూడాలని ఉంది, 7 పదులు నిండిందో లేదో, కుక్క నోటికి నా కాలు చిక్కింది, ఎక్కడ కుక్క చావు చేస్తానో కదా అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడుస్తున్న చక్కెరెక్క నోట్లో కొంచెం చక్కెర పోసి దాన్ని చప్పరించేలోగానే ఇంజెక్షన్ వేసేసినాడు డాక్టర్. ఇంకేం భయం లేదమ్మా అని ధైర్యం చెప్పినాడు. నిజంగా భయం లేదా అని గుచ్చిగుచ్చి అడిగింది చక్కెరెక్క. అది మంచి కుక్క అయితే పర్లేదు, పిచ్చి కుక్క అయితేనే సమస్య అని పాత సినిమాలో డాక్టర్ చెప్పినట్టు చెప్పినాడు. పిచ్చి కుక్క అయితే మనకి పిచ్చి పడుతుందా అని అడిగింది చక్కెరెక్క. పిచ్చిలాంటి పిచ్చే పడుతుంది, నీళ్ళంటే భయం, ఒక పట్టాన నిద్ర పట్టదు, ఒకటే ఆందోళన, చిన్నగా కోమాలోకి వెళ్తారు, డబుక్కున గుండె ఆగడం జరుగుతుంది అని చెప్పినాడు. వెంటనే చక్కెరెక్క, ఒరే నటరాజా, నన్ను కరిసిన కుక్క మంచిదా పిచ్చిదా చూసిరారా, నేను వీళ్లతో పాటు ఇంటికెళ్తాను అని చెప్పింది. ఇంతలో డాక్టర్ భార్య నారమంచం తెచ్చి ముందరపెట్టింది. అందరూ కలిసి మంచం మీద చక్కెరెక్కను పడుకోబెట్టి ఇంటికి మోసుకెళ్లాలని అనుకున్నారు. బియ్యం బస్తా బరువున్న చక్కెరెక్కను ఎలా మోయగలమబ్బా అని ఆలోచిస్తూ ఉండగా, రే నిలువున ఉండే మనిషిని అడ్డంగా చేస్తారా, నా కాలు వంకరా కన్నొంకరా, మీ అందరికన్నా బాగా నడుస్తాను అని చెప్పి చీర కొంగును నడుముకు చుట్టి నడక ప్రారంభించింది. అందరూ చక్కెరెక్క వెనకే వెళ్లినారు. నటరాజు సైకిల్లో బయలుదేరినాడు. ఊరు ఊరంతా తిరిగినాడు, సందులు గొందులు గాలించినాడు, అన్ని దిక్కులూ తిరిగినాడు, కనిపించిన వాళ్లందరినీ అడిగినాడు. ఎక్కడా కనిపించలేదు నల్లచారులున్న తెల్ల కుక్క.

0: ఎంత ధైర్యం దానికి! అమ్మమ్మనే కరుస్తుందా, దొరకని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తాను అనుకున్నాడు. అయినా కుక్కను చంపిన పాపం గుడిగట్టినా పోదంట. ఎందుకులే, అట్లా కొట్టి చంపితే నా బ్రతుకు కుక్కలు చంపిన విస్తరవుతుంది కదా అని భయపడ్డాడు. చంపడం దేనికిలే, అది మంచిదా పిచ్చిదా అది చూస్తే సరిపోతుంది అని సైకిల్లో మళ్లీ రౌండ్లు కొట్టినాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. చురుకు చురుకు ఎండ, వెదకి వెదకి అలసిపోయినాడు మనవడు. ఊరి చివర్లో బోరు కనబడితే నిలబడినాడు. నీళ్లు పట్టుకుని ముఖం కడుక్కున్నాడు. ఒంగుని నీళ్లు తాగుతూ ఉంటే ఎర్రమట్టి గుట్ట మీద కుక్కలు గుంపుగా నిలబడున్నాయి. ఏమైందా అని గుట్ట మీదకెక్కినాడు. టెంకాయ చెట్ల మధ్యలో నల్ల చారులున్న తెల్ల కుక్క పడుకొనుంది. దగ్గరికెళ్ళి చూసినాడు. అది చచ్చి పడిపోయిండది. ఆశ్చర్యపోయాడు. కుక్క కరిస్తే మనిషి చచ్చిపోవడం విన్నాం, చూశాం గాని మనిషిని కరిచిన కుక్క చచ్చిపోవడం విచిత్రంగా ఉందే అనుకుంటూ ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి కాళ్ళు కడుగుతూ ఉంటే చక్కెరక్క ఇలా అడిగింది. ఎట్లా ఉందిరా కుక్క అని. లుంగి బాగా ఎగ్గట్టి నటరాజు చచ్చింది అని గట్టిగా అరిచాడు. నా మనవడికి నా మీద ఎంత ప్రేమో, దాన్ని చంపేదాకా నిద్రపోలేదు అని గాలి ముద్దు విసిరింది మనవడి పైన. అక్కడే ఉన్న ధనలక్ష్మి చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని చిన్న చిన్నగా నవ్వింది.
1: మీరు ఇంతవరకు పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సీ కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం విన్నారు. ఈ వారం కథ చక్కెరక్కను కుక్క కరిసింది. కథ విన్నారు, చదివిన వారు శ్రీమతి జె. నిర్మల.
2: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
2: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
3: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
1: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. వినండి, వినిపించండి మన తిరుపతి కేంద్ర ప్రసారాలను. ఇప్పుడు విందాం చిత్రం. చిత్రం నుండి ఈ పాటను

0: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది?
1: సారు ఇప్పుడు
2: ఈ నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతున్నా.
0: నోరు ఇప్పని వద్దా.
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: గద తీసిండు పిసికిండు, దుర్యోధనుడి మీ గద తీసిండు పిసికిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టున్నారు, అడుగు వచ్చిండు ఇడు కొట్టిండు, ఆడు కొట్టిండు ఇడు కొట్టిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా,
1: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ప్రశాంత్, నువ్వు చెప్పు.
3: అవునా రే శ్రీశైలం, మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలే.

0: ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి. బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, పాటలు పాటలు టోటల్ మారిపోయింది గంతి.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. నీ దండం పెడతా. చెప్పా.
2: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ క్షేత్రాల నేను తావు నీకు కుక్క లెక్క.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీరు వింటున్నారు 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. ఇప్పుడు విందాం గీతాంజలి చిత్రం నుండి.

0: పాట విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9:03.2, 107.5 మెగాహెర్ట్స్ పై హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. మరి మొదటి శ్రోతను పలకరించే ముందుగా విందాం ఈ వాణిజ్య ప్రకటన.
1: ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
2: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టీ, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
1: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
2: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
1: ఫోన్ నంబర్ 0877-22-5772.
0: మరి శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. హలో ఆకాశవాణి టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే పాటల కార్యక్రమానికి మరి మొదటి శ్రోతను పలకరి చేద్దాం. హలో ఆకాశవాణి అండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? కాదర్ భాష గారు. బాగున్నాం అండి, మీరు ఎలా ఉన్నారు? మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు ముందుగా? సంతోషం
3: నుంచి
0: చెప్పండి. ఓకేనండి, మరి పాట వచ్చేస్తుంది, పాట వచ్చేస్తుంది, కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ ఫోన్ చేయండి. ధన్యవాదాలండి.
3: ఓకే ఓకే.

0: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వింటున్నారు. తర్వాత శ్రోతను పలకరించేద్దాం. హలో ఆకాశవాణి అండి.
1: తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి మాట్లాడుతున్నాం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: మాకు పవిత్ర బంధం నుంచి ఒక పాట వినిపిస్తారా?
0: వెంకటేష్ గారిదా అండి?
1: పవిత్ర బంధం, నా పేరు రాజశేఖర్.
0: కరెక్ట్ అండి, మీరు అడుగుతున్నది ఏ సినిమా నుంచి? పవిత్ర బంధము ఎన్టీఆర్ గారు, వెంకటేష్ గారిదా?
1: వెంకటేష్.
0: అందులో నుంచి ఏ పాట అండి?
1: అపురూపమైనదమ్మాట జన్మ
0: వినిపిస్తానండి. మరి ఎవరి కోసం వినిపిస్తారు బట? మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామా? పాట వచ్చేస్తుందండి, వినేద్దాం.
1: సరేనమ్మా,
0: ధన్యవాదాలండి.
1: ఓకేమ్మా.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. ఇప్పుడున్నాం మనం హలో ఆకాశవాణి శ్రోతలు. టెలిఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసారంలో మరొక శ్రోతకి స్వాగతం పలుకుదాం. హలో ఆకాశవాణి అండి.
8: హలో నమస్తే మేడం.
7: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
8: వాల్మీకిపురం నుంచి రాజన్న మేడం.
7: రాజన్న గారు ఎలా ఉన్నారండి?
8: బాగానే ఉన్నాం మేడం. బాగున్నారా? ఈ మేడం చాందనలేక మేడం చేసి.
7: ఓకేనండి. మరి ఎందుకంటే గ్యాప్ తీసుకుంటే కొత్త శ్రోతలకు కూడా అవకాశం దొరుకుతుంది కదా.
8: సుమారుగా 20-25 రోజులు అయిపోయాం మేడం.
7: ఇలానే పాటించండి. మరి చెప్పండి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
8: నాకు నవగ్రహ పూజ మహిమ సినిమా నుంచి పాట కావాలి మేడం.
7: కొంచెం కొత్త పాట ఏమన్నా కోరుకుంటారా?
8: కొత్తగా మాకు అంత ఐడియా లేదు మేడం, తెలియదు మాకు.
7: అందులో నుంచి ఏ పాట అండి?
8: దానవకుల రావణ, దశకంఠ రావణ అనే పాట ఉంది మేడం.
7: ఓకేనండి. మరి పాట వచ్చేస్తుంది, ఎవరి కోసం వినిపించమంటారండి?
8: నాగంపల్లి బోయినన్న, నారాయణ రెడ్డి, చంద్రన్న, చంద్రకళ, రామయ్య అందరి కోసం మేడం.
7: మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
8: అంతా మేడం.
7: ధన్యవాదాలు.

0: క్షమించాలండి, మీరు కోరిన పాటకి ట్రాక్ సరిగ్గా లేదు. మరి మరొక శ్రోతను పలకరిచేద్దాం. హలో, ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: వైఎస్ఆర్ కడప జిల్లా పొందుగు మండలము కోలవానిపల్లి మేడం.
0: బాగున్నారండి?
1: బాగున్నా. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నా. మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఆత్మీయులు.
0: ఆత్మీయులు,
1: ఆత్మీయులు సినిమా
0: నాగేశ్వరరావు గారిదా?
1: హలో, ఆత్మీయులు.
0: ఆత్మీయులు, ఓకేనండి. అందులో ఏ పాట అండి?
1: అమ్మబాబు నమ్మతి ఒకలమారి అమ్మాయిలు అనుకోండి.
0: ఓకేనండి, మరి పాట అయితే రెడీగా ఉంది. ఎవరికోసం వినిపించమంటారండి?
1: హలో,
0: ఎవరికోసం వినిపించమంటారండి? పాట రెడీగా ఉంది.
1: ఓకే మేడం,
0: ధన్యవాదాలండి.

0: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టీ, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణకుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరిరామ హరికృష్ణారావు, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్ 0877225772.
2: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
3: మీరు వింటున్నారు 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. మనమున్నాం హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఇప్పుడు తర్వాతి శ్రోతకి స్వాగతం పలుకుతాం. హలో ఆకాశవాణి అండి.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
4: నేను రాజన్న మేడం. ఇప్పుడే కదా పాట ఏసీ ఎందుకు చేసేది కదా మేడం.
3: మీరా అండి అది?

0: ట్రాక్ సరిగ్గా లేదండి, ఇక్కడ వినిపించట్లేదు, అందుకనేసి నేను కట్ చేయాల్సి వచ్చింది. చెప్పండి, ఇప్పుడు ఏ పాట వినిపించమంటారు మళ్ళీ?
1: దాంట్లో ఇంకో పాట ఉంది మేడం, శరణ శరణ నవగ్రహ దేవతలారా శరణ శరణ అనే పాట ఉంది మేడం.
0: నవగ్రహ పూజా మహిమ అంటే పాత సినిమా అడిగారు కదండి, దాంట్లో కొన్నిసారి ట్రాక్స్ సరిగ్గా ఉండవు.
1: లేదు మేడం, ఇంతకు ముందు కూడా వచ్చి వేసినారు.
0: ఓకే, ఇప్పుడు ఏ పాట వినిపించమంటారు మళ్ళీ చెప్పండి ఒకసారి.
1: శరణ శరణ.
0: ఓకేనండి, మన పాట సిద్ధంగా ఉంది, వినేద్దామండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: మీరు వింటున్నారు 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. మనమున్నాం హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో. తర్వాత శ్రోతను పలకరి చేద్దాం. హలో ఆకాశవాణి అండి. హలో ఆకాశవాణి అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరండి? వెంకటయ్య గారు. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
6: భార్య బిడ్డల్లో
5: కాస్త కొత్త పాట కోరుకోవచ్చుగా.
6: కొత్త పాట మా కలవు మా చదువు రాదు, పల్లెటూరు మాది.
5: పోనీ నేను వినిపించమంటారా?
6: దాంట్లో మంచి పాట ఉండాలి మా ఇంటికి.
5: దేంట్లో అండి? భార్య
6: బిడ్డలా?
5: ఏడు పాట అనుకుంటా కదండి. ఎవరికోసం వినిపించమంటారండి? ఏం చేస్తుంటారండి?
6: వ్యవసాయం చేసేవాళ్ళమ్మా, మాది పల్లెటూరు. అవును కదా.
5: ఓకేనండి, మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
6: ఓకేమ్మా,
5: ధన్యవాదాలండి.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. మరొక శ్రోతను పలకరిచిద్దాం. హలో ఆకాశవాణి అండి. హలో,
2: హలో,
1: మీ పేరండి?
2: మా పేరు రెడ్డిశేఖర్ అండి.
1: రెడ్డిశేఖర్ గారు, కాస్త రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా అండి?
2: తగ్గిస్తాను, చెప్పండి మేడం.
1: ఏ పాట వినాలనుకుంటున్నారు ముందుగా?
2: ఏం పాట కావాలి దానికి చెప్పా? ఇరుముడి పాట కావాలండి మేడం.
1: ఇరుముడి? ఏం చేస్తుంటారండి?
2: కోళ్ళ పెంపకం చేస్తుంటారు.
1: కోళ్ళ పెంపకం. ఇరుముడి నుంచి ఏ పాట అడుగుతున్నారు?
2: అది ఇరుముడి అంటే ఏ పాట? తిరుముడి ఇరుముడి పాట ఉన్నది అంటే మేడం, అది కావాలంట.
1: ఇరుముడి పాటే కావాలి కదండి. మల్లెపూల పల్లకేది కాదా
2: మేడం? మల్లెపూల పల్లకి అదే మేడం.
1: అదేనండి, ఇరుముడి అనే పాట కూడా ఇంకొకటి ఉంది అందుకని.
2: మేడం మాకు చాలా సంతోషం ఉంది మేడం, ఇంత 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం మేడం.
1: ఇప్పుడు కలిసిందా అండి?
2: అవును మేడం,
1: ఇప్పుడు కలిసిందా? ఇదో ఇంతవరకు కూడా కలిసిందా మీకు ఫోను?
2: లేదండి.
1: ఓకేనండి, సంతోషం అండి, మరి హ్యాపీ కదా.
2: 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాము కానీ ఫోన్ తగ్గడండి.
1: పోన్లేండి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు మీకు. మరి ఒకసారి కొన్ని రోజులు క్యాప్ తీసుకుని మళ్ళీ చేయండి, తగులుతుందండి, కలుస్తుంది ఫోన్ మాత్రం.
2: ఓకే ఓకే అండి, చాలా థ్యాంక్స్ మేడం మీకు.
1: ఓకేనండి, మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
2: ఓకే, థ్యాంక్స్ అండి.
1: ధన్యవాదాలండి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. మనమున్నాం హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరొక శ్రోతను పలకరి చేద్దాం. హలో ఆకాశవాణి అండి. హలో ఆకాశవాణి అండి.
3: మేడం గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
3: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
2: బాగున్నామండి. మీరు బాగున్నారా?
3: బాగున్నాం మేడం. చాలా రోజులు మీతో మాట్లాడుతున్నాను మేడం.
2: మరి చెప్పండి, ఈ రోజు ఏ పాట వినిపించమంటారు
3: మేడం? అల్లరి పిడుగు.
2: అల్లరి పిడుగు ఎవరిదండి అది?
3: అది బాలకృష్ణ గారి మేడం.
2: ఓహో, బాలకృష్ణ గారిదా అది?
3: అవును మేడం. దాంట్లో నేడే ఈనాడి అనే పాట మేడం.
2: అది ఎన్టీఆర్ గారిది కదండి?
3: దీంతో కూడా ఉంది మేడం ఆ పాట. రీమేక్ చేసినారు.
2: ఓహో, అల్లరి పిడుగులో కూడా చేశారు.
3: అవును మేడం.
2: ఓకేనండి. మరి ఎవరికోసం వినిపించమంటారండి?
3: స్వరూప, సాయి, పూజ, ప్రత్యక్ష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, వింటున్న శ్రోతలకు అందరికి మేడం.
2: ఓకే, మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
3: ధన్యవాదాలు మేడం.
2: ధన్యవాదాలండి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను మనమున్నాం. హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో తర్వాతి శ్రోతను పలకరి చేద్దాం. హలో ఆకాశవాణి అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: కర్నూలు జిల్లా ఆస్పల్ మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారండి?
1: బాగున్నాను మేడం. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారం మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: మేడం షిరిడి సాయి మేడం, సినిమా పేరు
0: షిరిడి సాయి.
1: నాగార్జున్
0: చెప్పండి. అందులో నుంచి అండి
1: శ్రీరామ జయరామ అనే పాట ఉంటుంది మేడం.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం చేస్తున్నారు?
1: అవును మేడం. వర్షం వచ్చిందా మేడం? ఇక్కడ వర్షం లేదు మేడం.
0: ఇక్కడ అంతగా పడట్లేదండి, బాగా వేడి ఎక్కువగా ఉంది.
1: వేడి ఎండ ఎండ ఎక్కువ ఉంది మేడం. ఒక వారం కింద పడింది మేడం అంతే.
0: మీకా అండి? ఓకే.
1: అవును మేడం.
0: మీరు అడిగిన పాట రామనవమి పాటేనా అండి?
1: అవును మేడం. అవును మేడం, షిరిడి సాయి.
0: షిరిడి సాయిలోనే ఆ పాట ఉందండి, పేరు వేరే ఉంది. ఓకేనండి,
1: అదేలేండి.
0: పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: మీకోసం, అందరికోసం మేడం.
0: ఓకేనండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను హలో ఆకాశవాణి కార్యక్రమం కొనసాగుతుంది. మరి చివరి శ్రోతను పలకరిచేద్దాం. హలో ఆకాశవాణి అండి, చెప్పండి, ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను మేడం.
1: ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
2: భైరవ ద్వీపంలో విరుస్తున్నది వసంత గానం మేడం.
1: భైరవ ద్వీపం,
2: అవును మేడం. పేర్లు చెప్పాను మేడం.
1: చెప్పండి.
2: కదిరి మశానంపేట, బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బక్సు, రహమత్ బాబా జాన్, వెల్డింగ్ షాప్ మస్తాన్, సైకిల్ షాప్ అషర్ఫలి, చుడివాలా మేడం.
1: ఓకే, మరి పాట రెడీగా ఉంది, వినేద్దామండి.
2: ఓకే మేడం.

శ్రోతలు ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన వ్యవసాయం రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, సహజ వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
2: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలకి రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పిఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నింటినీ కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా.
1: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
2: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అనే దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన

పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి కణజాల విలువలు ఏ మాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణ

0: ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూత ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూ ని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: మేడం, వ్యవసాయ ఎగుమతుల పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని చాలా మంది చెప్పడం జరుగుతుందండి, కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు మినువులు కావచ్చు ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
1: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ లో భాగంగా పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
0: మన భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశు సంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతను ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరులను పెంచటం, ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు, మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మనం పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి. దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు ఎవరైతే మనకి పశువులు పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమంలో కూడా మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోజాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట, దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. DAHD అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు దాన్ని కాపాడుకోవటం, అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్స్ కేవలం మనకి పశువర్ధక ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది, కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైఫ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చండి.
1: మేడం, మనకందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి,

0: మరి మేడం, ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డును పశు సంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
1: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి, కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు, లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు. రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ, పశువర్ధక శాఖ కానీ, మత్స్యకారులకు కూడా, అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ, ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి పథకం కింద తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంకుని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
0: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
1: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా, ఒక తెగులు కనిపించినా, ఒక పోషక లోపం కనిపించినా, మొక్క ఏదైనా కాస్త వడబడినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే, లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాల్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది, వచ్చేటువంటి ఆదాయం తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మన ఇదివరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ, లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్, రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రసాయనంతో, ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు, లేదా దాంతో ఇంకొక బలం మందు, దాంతో ఒక కలుపు మందు, ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో, లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందులు, దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం, మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే మనకి జీవామృతాలు కానీ, ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ, అస్త్రాలు కానీ ఉపయోగించి, అంటే న్యాచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి వాటిలతోనే మనం పురుగులను కానీ, తెగుళ్ళను కానీ, పోషకాల నివారణను కానీ చేసుకుంటూ మన పండించినటువంటి పంట ఉత్పత్తులను ఎటువంటి అవశేషాలు లేకుండా పండించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా పెరుగుతుంది అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
0: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
1: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ, జీవామృతం కానీ, పంచగవ్యం కానీ, ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరి రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా, విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్ళను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కల్ని కనుక, అంటే బీజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమళ్ళల్లో వేసేటువంటి వరవచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి, అంటే మన విత్తనాలనే శుద్ధి చేసుకోవాలి. విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే, ఇది నేల సారాన్ని పెంచడం కోసం, మెరుగుపరచడం కోసం, అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను

0: అందిస్తుంది ఇది. అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచకవ్య, ఇది అందరికీ తెలిసిందే. ఇదేంటి అంటే ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా మెరుగుపడుతుంది, అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు, బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో, ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణ కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తోంది?
0: ఇప్పుడు మన ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో అంటే మన క్షేత్ర స్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో ఇంట్రెస్టెడ్ వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయటంతో పాటు పరిశీలనలు వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్ సీడ్ టు హార్వెస్ట్ అనమాట అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి విత్తనం ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమాన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన 1 ఎకర్ 1 సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి? దీని వివరాలు మేడం.
0: ఇప్పుడు మనకి 1 ఎకరం భూమిలో 1 సీజన్ కి పాటుగా మన నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే సహజ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి 1వ సంవత్సరము 2వ సంవత్సరము మన రసాయనాలతో అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి దానికి విలువ ఎక్కువ. 1వ సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట 1 34 35 పండుతుంది. కానీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని 1 ఎకర్ 1 సీజన్ అయినా కూడా అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలో అయితే వరి లేదా దాల్వాలో అయితే మినుము ఏదైనా కూడా 1 ఎకరంలో ఒక మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అనమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువులు వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్ టెక్నాలజీ గురించి కూడా రైతులకి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఈ మల్టీ లేయర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఒకే పంట కాలంలో వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేసుకునే విధంగా అంటే ఒక క్రాప్ తీసేసి ఇంకో క్రాప్ వేసే విధంగా ఎక్కడ కూడా నేలని విడిచిపెట్టకుండా ఏదో ఒక పైరుతో మనం కప్పి ఉంచుతూ కొన్ని వాటిల్లో మనం చేసుకున్నట్లయితే మనకి సహజంగానే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటివి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ

0: రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ, ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే, సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే అనుభవం అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్లి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చంటారు?
0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైనటువంటి పైరు మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూతో బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యే లోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏదైనా పురుగు మందు పిచికారీకి కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి వాటిల నుంచి వేరే రకమైనటువంటివి లైఫ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైఫ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోళ్ళ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి న్యాచురల్ గానే ఒక రకమైనటువంటి మెన్యూర్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దాంతో పంటను పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్క్ ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా రెండు మూడు పంటలు లేదా రెండు మూడు సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో, ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరి సమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైవ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్లు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు, శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడానికి కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొని పడవండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపారం మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి

0: వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో యాంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక యాంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనం అంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చిందే డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారంటే పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా ఏ పురుగు వస్తుంది ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది మా ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ, కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన యాంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది. మా యూనివర్సిటీ తరఫు నుంచి వాళ్ళని సంప్రదించినా కూడా లేదా ఏ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్రాల్లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ది, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా, నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి కె సుధారాణి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: సాక్షిగా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా.

0: మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి, అంజలి అంజలి అంజలి మేరిసే పుణ్యమి వెన్నెల చాబిల్లి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్, హరివిల్లులో అయితే మనం ఉన్నాం. మరి నేను వినిపించిన పాట అంజలి సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతీయ భాగస్వామ్య చట్టం మనకి అమల్లోకి వచ్చింది ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి కరెక్ట్ గా చూసేద్దాం ఎవరు పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి వేణు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంత జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లలిత మురళి భాను అందరూ కూడా తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పుల్పాటి శ్రీనివాస్ గారు కృష్ణవేణి గారు ఫ్యామిలీ పంపించారు. ఒక్క ఇయర్ ముందుకు అలా వెళ్లారనమాట, ఏం పర్లేదు, డేట్ అయితే కరెక్టే. నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు పంపించారు నసుగుంట నుంచి అట, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భాస్కర్ రావు గారు పంపించారు, రాణి గారు ఇద్దరు కూడా పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వినయ్ గారు కడప నుంచి. వినయ్ ఏంటి వినయ్, నా పేరు మర్చిపోయావు, సరేలే వినయ్, అక్క అంటూ మెసేజ్ చేస్తావు కదా అప్పుడు అప్పుడు అప్పుడు మనం చేద్దాం. నా పేరు మర్చిపోయావు కాబట్టి ఆన్సర్ నువ్వే చెప్పు, నా పేరు ఏంటో నువ్వే కనుక్కొని చెప్పు. నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు కిషోర్ గారు, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే గనక, 1932 సంవత్సరంలో భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చిందన్నమాట. మరి మనందరం కూడా చిన్నప్పటి నుంచి రేడియో వింటూనే ఉంటాం, మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటాం, అండ్ ఆ తర్వాత మనకి సీడీ ప్లేయర్లు అనేవి వచ్చాయి, గుర్తుందా? మరి తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. అండ్ ఇందాక 1932లో భారతీయ భాగస్వామ్య చట్టం వచ్చిందని చెప్పాను కదా, అది ఏ రోజో తెలుసా? ఈ రోజే, అది విషయం. తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి, అప్పుడు మంచి సాంగ్ ఖుషీ నుంచి.

రంగరంగ వైభవంగా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిసే ఆన్సర్ చేయండి అన్నాను, వచ్చేసాయి మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ చేసేసారు ఆల్మోస్ట్. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. శ్యామ్ గారు కల్లూరు నుంచి పంపించారు, నేను అప్పలరాజు గారి ఇంటికి వెళ్తున్నాను జీ అంట. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారనమాట, వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడర్ నుంచి, అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేణు గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు నుంచి నాగేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎక్కడ అనేది కూడా పంపించేశారు కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కడప నుంచి వినయ్ గారు పంపించారు, మీరు నాకు అన్ని ఆప్షన్స్ ఇస్తే ఎట్లా? వినయ్ పంపించాడు. వినయ్ ఇన్ని ఆప్షన్స్ లో కాదు, నువ్వే కనుక్కుని నాకే ఆన్సర్ చేయి, నేను ఎవరు అనేది. ఆన్సర్ అయితే ఒక 5 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయావు, వెనక్కి రావాలి, అది విషయం. నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అండ్ ఫ్యామిలీ, మీరైతే ఏకంగా 7 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయారు, బట్ అదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుంచి పంపించారు సాయి శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అలానే అలానే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ సతీభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ లాస్ట్ లో చెప్తా ఈ విషయాన్ని, అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇవాళ అనేది లాస్ట్ లో చెప్తాను. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ కామకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పంపించారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అడుగుతుంటే తెలుస్తుంది అంటున్నారు, 1వ తేదీకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయంట కదా, నాకు కూడా అదే అనిపించింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా, అండ్ ఈ రోజే విడుదల చేశారు అంటూ పంపించారు ఎవరు, బెంగళూరు నుంచి మోహిత్ రావు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా అంబికా గారు భవానీపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు అధోని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, మీకు కూడా గుడ్ మార్నింగ్, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేశారా, ఓకే పర్వాలేదులేండి. నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, ఈ రోజు క్వశ్చన్స్ అన్ని ఈ రోజు స్పెషల్ అనమాట అంటున్నారు, అంతే కదా, అంతే మరి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు అనంతపూర్ నుంచి అనురాధ గారు, అండ్ జాన్సన్ గారు కాదు, జోస్న గారు, అరుణ గారు అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వలీ ఫాతిమా గారు, మస్తాన్ గారు పంపించారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సేమ్ డేనా, ఏం చేయండి, పైనదైతే కరెక్ట్ ఆన్సర్ అయ్యండి, నాగేంద్ర గారు గుంటూరు నుంచి, అండ్ చందన కదా మీరు అంటూ పంపించారు వినయ్, అది కరెక్ట్ కనుక్కున్నాం మొత్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ అండ్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ రోజో తెలుసా? ఈ రోజు. అది కూడా ఎప్పుడు అని అంటే 1982లో. సో అదనమాట ఆన్సర్, 1982 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మందికి అర్థమైపోయింది ఇవాళ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజు స్పెషలే అని. మరి ఈ రోజు స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది, అది ఈ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను అడిగేస్తున్నాను. మనకి బాల్య వివాహ చట్టం అనేది ఒక చట్టం ఉంది, తెలిసిందే కదా, మరి అందులో వివాహానికి సంబంధించి కనీస వయసు మగవాళ్లకైతే 21, ఆడవాళ్లకైతే 18 అని చెప్పి పెంచబడింది ఏ సంవత్సరంలో? మన బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరం, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా పెంచబడింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. దీంతో పాటు ఇవాల్టి హర్విల్లులో పాటల్లో కూడా ఒక కామన్ థింగ్ ఉంది, అది ఎవరన్నా కనబడతారేమో, ఈలోపు కన్వర్ట్ చేసేయండి ఈ ఆన్సర్.

మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో,

ఎస్, మన హార్వీలులో బంగారం నుంచి సాంగ్ వినేశారు కదా, మరి నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరంగా ఆడవారికి 18 సంవత్సరంగా మార్చబడింది ఏ సంవత్సరంలో? అంటే ఆ ఇయర్స్ 21 ఇయర్స్ అయితే మేల్, 18 ఇయర్స్ అయితే ఫీమేల్, అలా పెంచింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, మరి చూద్దాం. వినయ్ కడప నుంచి పంపించేశాడు కరెక్ట్ ఆన్సర్ ని. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే ఇమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. సో ఈ ఇయర్ అయితే కాదు. అండ్ 2006 ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కల్లూరు నుంచి శ్యామ్ గారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే 55 కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు, టైం తక్కువ ఉందండి. అండ్ అలాగే నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆన్సర్ ఇది కాదు జానకి గారు. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పులిపాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కవిత గారు ఫ్యామిలీ పంపించారు, ఇయర్ అయితే అది కాదు. ఓకే, ఇది కూడా కాదు. రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్రియేషన్ అదనింది చంద్రమ్మ అంటున్నారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి పంపించారు. 1929 కాదు, ఇంకొంచెం ముందుకు వచ్చేయాలి మనం యాక్చువల్ గా. నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు నసుగుంట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంబిక గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భానుచందర్ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన మేడం అంటూ శ్రావశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వినయ్, వాళ్ళందరూ మగ ఆర్టిస్ కదా. సో నెక్స్ట్ ఇంకా ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, 2006 కాదండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదు, ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ వెంకటాచారి గారు పంపించారు ఫ్యామిలీ అంతా కూడా. సో ఆన్సర్ అయితే లేదు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మన బాల్య వివాహ చట్టంలో మగవాళ్ళకి 21 సంవత్సరంగా ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా ఉండాలి కనీస వయసు అనేది మార్చింది ఏ సంవత్సరంలో అని అంటే 1978లో అనమాట. అది కూడా ఈ సవరణ ఎప్పుడు జరిగింది అంటే ఈ రోజే జరిగింది. చూసారా ఈ రోజుకున్న స్పెషాలిటీస్ ఏంటో, తొలి సీడీ ప్లేయర్ లాంచ్ అయింది, ఇలాగా ఏజ్ అనేది పెంచారు బాల్య వివాహ చట్టంలో, భాగస్వామి చట్టం అమల్లోకి వచ్చింది, పాండిచేరి పుదుచేరిగా మారింది, ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈరోజు. మరి అది మన ప్రోగ్రామ్ అయితే హర్వీళ్ళు, మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. బాపట్ల జిల్లా రేపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతా హీ సేవా 2026లో భాగంగా నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాథ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణ పిలుపునిచ్చారు. పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్యకర భారత్లో యువత పాత్ర ఎంతో కీలకమని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. ఈరోజు ఉదయం విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ మేరా యువభారత్ పోలీస్ ఈగిల్ టీం ఆధ్వర్యంలో జరిగిన నషామక్త్ భారత్ అభియాన్ అవగాహన హెల్త్ వాక్ను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 3వ తేదీ రాజమహేంద్రవరంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 33 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని జనసందోహం మధ్య జీనుగుల వారి వీధి నుంచి విడివదుకు తీసుకొచ్చారు. ప్రతి ఏటా వినాయక చవితి తర్వాత 3వ బుధ గురు శుక్రవారాల్లో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.35 సినిమా కబుర్లు.

స్థానిక సంస్థ ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్లపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన అరకు కాఫీని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. అరకు కాఫీలో తూర్పు కనుమల సువాసనను, అక్కడి నేల సారవంతమైన గుణాన్ని, గిరిజన రైతుల కఠోర శ్రమను తనలో ఇముడ్చుకుందని అన్నారు. ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. పేదల ఆరోగ్య ఆర్థిక భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గం నక్కలపేటలో లబ్దిదారులకు పింఛన్లు ఆయన అందజేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. విజయనగరం ప్రజల విలువెల్పు శ్రీ పైడిమాంబ అమ్మవారి శ్రీవానోత్సవ తొలి ఘట్టానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. విజయనగరంలోని 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో ఉదయం సాంప్రదాయం ప్రకారం పందిరి రాటా ప్రక్రియను నిర్వహించారు. శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ క్రతువులో పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు భారీగా నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23% పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. క్రికెట్. ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిన్నే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

ఉండేటువంటి ప్రాంతం. సో ఇలాంటి డెత్ జోన్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళలో దాదాపుగా 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి చాలా సాహసోపేతమైనటువంటి యాత్ర మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడం. సో ఇది మరి మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించినటువంటి విషయం. మరి ఎవరెస్ట్ గురించి విన్నప్పుడు ఎవరెస్ట్ కి సంబంధించిన పాట కూడా వినేసేయాలి కదా. సో పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్టే ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అంటూ కలిసిందా నా చిత్రం నుంచి. సూపర్ సాంగ్ అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
5: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే ప్రపంచంలో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటువంటి ప్లేసెస్ గురించి, ప్రపంచ రికార్డులను సొంతం చేసుకునేటువంటి ప్రదేశాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ బైకాల్, సో ఈ లేక్ 1642 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత లోతైన సరస్సు, బైకాల్ సరస్సు. అంతేకాదు మంచినీటి పరిమాణం పరంగా కూడా ఇదే ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు అన్నమాట. అండ్ ఈ సరస్సు 636 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే మౌనాకియా అనేటువంటి వాల్కెనో గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలి. సో ఇది పసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవుల్లో ఉన్నటువంటి ఒక డార్మెంట్ అగ్నిపర్వతం అన్నమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ బేస్ సముద్ర గర్భమే. అంటే సముద్ర గర్భం నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మౌంట్ ఎవరెస్ట్ గురించి, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది సముద్ర మట్టం నుంచి కొలిస్తే ఇది హైయెస్ట్ ఎత్తున్నటువంటి పర్వతం కదా. కానీ ఒకవేళ ప్రపంచంలో సముద్రం లోతు నుంచి కూడా మనం కనుక కొలిచినట్లయితే ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంగా నిలుస్తుంది మౌనాకియా అన్నమాట. అండ్ ఇంకా ఈ ప్లేస్ కి సంబంధించినటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో 4205 మీటర్లు మాత్రమే సముద్ర మట్టానికి పైకి కనిపిస్తుంది. అంటే మిగిలిన 10205 మీటర్లు కూడా మనకి సముద్ర మట్టం లోపల ఉంటుందన్నమాట. అంటే ఇంత భారీ భాగం సముద్రం కింద ఉండి పైకి చూడడానికేమో ఇది ఒక అగ్నిపర్వతం లాగా అండ్ అలాగే పెద్ద పర్వతం లాగా ఇలా మనకు కనిపిస్తూ వరల్డ్ వండర్ అయితే సృష్టించేసింది మౌనాకియా. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: సమయం 12:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతిక

0: మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల, క్రియాశీల, సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాలా బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్టాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इजराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్త

ప్రాంతంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్ తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పథకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పథకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పథకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్ లో భారత్ పాకిస్తాన్ తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నామండి, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి కొన్ని ప్రదేశాల గురించి. అలాగే ఈక్వెడార్ లోని మౌంట్ చింబోరాజు, సో ఈ పర్వతం యొక్క ఎత్తు కూడా 6270 మీటర్లు మాత్రమే. అయితే భూమి గుండ్రంగా కాకుండా భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా మనకి ఈ ప్రదేశం అయితే కనిపి

చూపిస్తుంది. సో ఈక్వేటర్ కు దగ్గరగా ఉండడం వల్ల భూమి కేంద్రం నుంచి దాని శిఖరం అత్యంత దూరంలో ఉంటూ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే డెడ్ సీ, ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య ఉన్నటువంటి ఈ డెడ్ సీ సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువన ఉంది. అత్యధిక ఉపదనం కారణంగా సాధారణ సముద్రం కంటే ఇందులో మనిషి తేలడం చాలా సులభంగా ఉంటుందన్నమాట. సో అలా డెడ్ సీకి వెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మునిగిపోవడం, నీళ్ళంటే భయం, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, సో వాళ్ళు చక్కగా ఈ డెడ్ సీలో అయితే ఈత కొట్టచ్చు. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా ఇందులో మునగలేం కాబట్టి. అండ్ అలాగే ఇలాంటి ఇంకా ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా సుమారు వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి ప్లేసెస్ గురించి. మరి ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా కదా. మరి అలా తాజ్ మహల్ చరిత్ర గురించి చూసుకుంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ మహల్ ను కట్టించారనమాట. 1931లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది పూర్తిగా తెల్లటి అద్భుతమైన మార్బుల్ తో కట్టబడింది. అలా యమునా నది తీరాన ఉండేటువంటి ఈ కట్టడాన్ని వెన్నెల రాత్రిలో మెరుస్తూ అలా చూస్తే మనం ఖచ్చితంగా మంత్రముగ్ధులను అవుతాం కదా. సో మరి ఈ ప్రపంచ రికార్డ్ అంటే ప్రపంచ రికార్డ్స్ ఇలా సాధించినటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఈ రికార్డ్స్ అన్ని కూడా ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత పెద్దది అనేటువంటిది కాదండి. అది ఒక ప్రకృతి అద్భుతం. కొన్నిసార్లు మనిషి ఊహకు అందని సృష్టి కూడా అందులో ఉంటుంది అని మనకైతే తెలుస్తుంది కదా. సో మరి ఇప్పుడు మీ అందరి కోసం

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0లో భాగంగా 64 లక్షల రూపాయలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలు పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు. వృద్దుల ఆరోగ్య సంరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. వృద్దుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. క్రికెట్. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్లో శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్పై 22.50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ప్రకటించలేదు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ ప్రోగ్రామ్ అండ్ అలాగే మరి వివిధ భారతి ఎఫ్ఎం పై ధీర ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అనమాట. మనలో చాలా మందికి సైకిల్ తొక్కడం అంటే ఇష్టం కదండి. సో సైకిల్ ని చూడంగానే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. అలా సైకిల్ ని పట్టుకొని మరి సైకిల్ తొక్కడం రాని రోజుల్లో ఏం చేసేవాళ్ళం, సైకిల్ ని పట్టుకొని అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. తర్వాత ఏం చేసేవాళ్ళం, సింగిల్ లెగ్ తో అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్లేవాళ్ళం కదా. తో మరి తర్వాత క్రాస్ లెగ్ లేకపోతే ఇంకా ఎవరన్నా వెనకాల పట్టుకొని కాస్త అలా ట్రై చేస్తూ మొత్తానికైతే సైకిల్ నేర్చేసుకునేవాళ్ళం. ఇంకా సైకిల్ నేర్చుకున్న తర్వాత ఆగుతామా, అలా చక్కర్లు కొట్టేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్నా సరే ఆ సైకిల్ తో ఉన్నటువంటి ఎమోషన్ ని మాత్రం వదులుకోలేం కదండి. అయితే సైకిల్ ప్రయాణాన్ని తోడుగా చేసుకొని ఒక మహిళ ప్రపంచాన్నే చుట్టేసింది అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనమైతే ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రామ్ లో. ఎస్, ఒక్కసారి ఊహించండి, వేల కిలోమీటర్ల దూరం, కొత్త కొత్త ప్రదేశాలు, వాతావరణంలో ఎన్నో మార్పులు, శారీరక అలసట, తెలియని రహదారులు, అయినా సరే సైకిల్ ఆపకుండా అలా ముందుకు సాగితే అది సాధారణ సైకిల్ ప్రయాణం కాదు, ప్రపంచాన్ని చుట్టేసినటువంటి సాహస యాత్ర. ఒక సైకిల్ 18,000 మైళ్ల ప్రయాణం, 4 ఖండాలు, 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం. సో ఈవిడ నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి ఈ రోజు మన ధీర ప్రోగ్రామ్ లో మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ షాక్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 18,000 మైళ్ల ప్రయాణాన్ని 4 ఖండాలను 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైకిలిస్ట్ జెన్నీ గ్రహం నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే తెలుసుకుందాం. సో జెన్నీ 2018 జూన్ 16న జర్మనీలోని బెర్లిన్ బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి బయలుదేరారు. ఆమె ప్రయాణం తూర్పు దిశగా సాగి చివరకు పశ్చిమం వైపు నుంచి మళ్లీ బెర్లిన్ కి చేరుకుంది. 2018 అక్టోబర్ 18న ఆమె ప్రయాణం ముగిసింది. అంటే జూన్ 16, 2018 స్టార్ట్ అయినటువంటి ఆవిడ ప్రయాణం అక్టోబర్ 18, 2018లో ముగిసిందనమాట. అంటే మొత్తం 124 రోజులు, రోజుకు 10 గంటల 50 నిమిషాల పైనే. సో ఈవిడ ఇలాగా సుమారు 18,000 మైళ్లు, అంటే మన కిలోమీటర్ల లెక్కన చెప్పాలి అంటే 29,000 కిలోమీటర్లకు పైగా యూరప్, ఏషియా, ఒకానియా, తర్వాత నార్త్ అమెరికా, ఇలా ఇన్ని కంట్రీస్ మీదుగా ఈవిడ సైకిల్ ప్రయాణం అయితే సాగిందనమాట. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు వివరాలు అయితే మనం తెలుసుకుందాం న్యూస్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన 100ళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली.

0: सरकारें बदली लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है। 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है। 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है।
1: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
1: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీపాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈ రోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈ రోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్ర నది ఒడ్డున నిర్వహించిన ఒక రోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP 26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
0: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
1: Akashavani Prantiya Vartalu Vintunnaru. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీయూలో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
3: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతా ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతా ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
1: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పీఎం మెమెంటోస్ .gov.in వెబ్సైట్ సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మా గంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్దుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి వృద్దుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్దుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సో అలా ఒక సైక్లిస్ట్ జెన్నీ గ్రహం నిర్జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో 2018 జూన్ 16 బయలుదేరినటువంటి జెన్నీ 2018 అక్టోబర్ 18 ప్రయాణాన్ని ముగించారు. 124 రోజులు 10 గంటల 50 నిమిషాలు అంటే సుమారు 18,000 మైళ్లు అంటే 29,000 కిలోమీటర్లకు పైగా ఆవిడ సైకిల్పై ప్రయాణించారు. యూరప్, ఏషియా, ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా మీదుగా ఆవిడ సాగారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఇలా ఏదన్నా సైకిల్ ప్రయాణం ఇలాగా చేస్తున్నారు, ఇలాంటి ఏదన్నా ఒక రికార్డ్ సృష్టించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను చూసుకోవడం, అలాగే మధ్యలో సైకిల్కి ఏదన్నా ఇబ్బంది వచ్చినా వెంటనే స్పేర్గా ఇంకొకటి అరేంజ్ చేయడం, వెనకాల తనకి రక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్లడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ప్రయాణం అన్సపోర్టెడ్, అంటే ఆవిడే తనకు కావలసినటువంటి అన్ని వస్తువులను స్వయంగా తీసుకెళ్లాలి, ప్రయాణంలో తన సైకిల్ను తనే చూసుకోవాలి, అవసరమైనటువంటి వస్తువులను ఆమె సమకూర్చుకోవాలి. ఇలా ఆవిడ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం. 18,000 మైళ్లకు పైగా ప్రయాణం చేసినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం గురించి, ఆవిడ చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈవిడ చేసిన ఈ ప్రయాణంలో ఆవిడకు 25 పంచర్లు, అనేక సార్లు టైర్, చైర్, కేబుల్స్, సీట్స్ ఇలాంటి బైక్ పార్ట్స్ మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందట. అలాగే ఆమె ప్రయాణం ఒక్క దేశంతో ఆగిపోలేదు. జర్మనీలో బయలుదేరి పోలాండ్, తర్వాత లిథువేనియా, లాట్వియా, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, అలాగే ఇలా అంతా ట్రావెల్ చేసి తిరిగి యూరప్ కు వచ్చి అక్కడ మళ్ళీ పోర్చుగల్ నుంచి స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీకి ఇలా ఆవిడ ప్రయాణం సాగింది. ఆమె రోజుల్లో 15 గంటల వరకు సైకిల్ తొక్కేవారట. అంతకుముందు మహిళల రికార్డు ఇటలీకి చెందినటువంటి పౌలా గయనెట్టి పేరిట 144 రోజులుగా ఉండేది. జెనీ దానికంటే దాదాపు 20 రోజుల తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసి, అంటే 124 రోజుల్లో ఆవిడ ప్రయాణం చేసి ఆ రికార్డును బ్రేక్ చేశారు. అండ్ అలాగే కొత్త రికార్డును సృష్టించారు. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మృగరాజు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 2:33:45 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడే సందడి ప్రోగ్రామ్ లోకి. మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట మన లిజనర్స్ అందరికీ కోసం అనమాట. సో మరి క్వశ్చన్ అయితే బాగా వినేసి మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి. ఇతరులు మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు కొన్ని కొన్ని సార్లు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు మామూలుగా చేస్తుంటాం, కానీ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించగానే వెంటనే దాన్ని ఇంకాస్త నైస్ గా నాజుగా చేయడానికో, లేకపోతే ఇంకాస్త బాగా బలంగా, ఎలా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ టీచర్ మనల్ని చూస్తున్నారనుకోండి, అసలు మనకంతా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంతా కొట్టిన పిండి అన్నట్లుగా రాసేస్తుంటాం కదా. అదే ఇన్వెస్టిగేటర్ అబ్జర్వ్ చేయకపోతే ఈ ఆన్సర్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరికైనా తెలిసేమో అని చుట్టుపక్కల చూస్తుంటాం కదా. సో ఇలాంటి పనులు మానవ నైజం సహజంగా చాలా సార్లు చాలా చోట్ల చేస్తూనే ఉంటాం. మరి ఇలా చేసేటువంటి ఎఫెక్ట్ ని ఏమంటారు, అదే క్వశ్చన్ అనమాట. సో ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటారు. సో సైకాలజీలో దీనికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. సో మరి ఆ ఎఫెక్ట్ ని ఏమంటారు, మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు ఆన్సర్ కూడా జత చేసి పంపించండి, ఓకేనా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. సో మరి ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్ గా మారేటువంటి ఎఫెక్ట్ ని ఏమంటారు అని అడిగాను అనమాట. సో మరి చూసేద్దాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు, బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి. సో వింతైన క్వశ్చన్ తో మరి మన సందడి సందడికి స్వాగతం అంటూ పంపించారు అనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ భలే క్వశ్చన్ అడిగారు, భలేగా ఉంది. ఓకే. సో అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారనమాట.

0: బట్ కాదండి, నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కార్యక్రమ సమర్పకులకు అలాగే సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అలాగే కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి నుండి పంపించారు. అలాగే హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంతపెద్దన్న గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి పంపించారు. కమర్తి శంకర్ గారు రాజల నుంచి హాయ్ అంటున్నారు. అలాగే నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సకుబాయ్ గారు సో బాగున్నారా మేడం అంటున్నారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా అంటూ శ్రీ చేబ్రోలు నుండి పంపించారనమాట. ఓకే, ఇనమడుగు కొవ్వూరు మండలం నుంచి. ఓకే అండి. అండ్ ఇంకా లిజనర్స్ అయితే పంపించారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు తెనాలి నుంచి ప్రియా అండ్ పద్మ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి జయన్న గారు సో ఓకే. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రియాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. ఓకే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనల్ని చూసి ఏదైనా అనుకుంటారేమో అని మనం ఫీల్ అయిపోవడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దామర్ల చిన్నమస్తానరావు దామర్ల పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే వెల్కమ్ టు సందడే సందడి అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సమతాజీ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బి మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసీ మూతుజావలి గారు ఎస్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే పులిపాటి వెంకటేష్ గారు పెడన జోగానంద కాలనీ నుండి అప్పలరాజు గారు మీరు ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఓకే, మహబూబ్ నగర్ నుండి పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊరకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు ఆన్సర్. ఫోబియా కాదండి. అండ్ అలాగే రంగారెడ్డి శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు. అండ్ గద్వాల్ నుండి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సునంద గారు అనంతపురం నుండి. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూం బాబా గారు. ఓకే, అండ్ తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి సుబ్రహ్మణ్యం గారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఓకే ఆన్సర్ పంపించారు. అలాగే గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి క్వశ్చన్ మరొకసారి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. అలాగే నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటాము అని అడిగాను అనమాట క్వశ్చన్. సో దీన్ని సైకాలజీలో హాత్రోన్ ఎఫెక్ట్ లేదా అబ్జర్వర్ ఎఫెక్ట్ లేదా స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని అంటారనమాట. అంటే అసలు ఏంటిది అంటే, మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తున్నారు లేదా మనల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అని తెలిసినప్పుడు మనం మన ప్రవర్తనను మార్చుకునేటువంటిది, అంటే మామూలుగా పనిచేసే దానికంటే కూడా ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా పనిచేస్తుంటాం అనమాట. అలాగే అసలు మరి ఈ ఎఫెక్ట్ కి పేరు కూడా ఎలా వచ్చిందంటే, 1920-1930 ఆ మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగర సమీపంలో ఉన్నటువంటి హాథోర్న్ వర్క్స్ అనేటువంటి వెస్టర్న్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో కొందరు పరిశోధకులు ఒక అధ్యయనం అయితే చేశారట. అదేంటి అంటే, ఫ్యాక్టరీలో లైటింగ్ పెంచితే కార్మికుల వాళ్ల ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇలా లైటింగ్ పెంచినప్పుడు కార్మికుల పనితీరు చాలా మెరుగైందంట. అయితే తర్వాత ఆ లైటింగ్ ను తగ్గించినప్పటికి కూడా వారి ఉత్పాదకత అనేది అలాగే కొనసాగిందట. సో అలా కొన్ని రోజులు పరిశోధన ముగిసిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్ కి వచ్చేసిందనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే, లైటింగ్ కాదు అక్కడ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, మన పైన శ్రద్ధ పెడుతుంది అనేటువంటి భావన వారిలో ఉత్సాహాన్ని నింపిందని తేల్చారనమాట. సో అందుకనే క్లాస్ రూమ్ లో, అంటే టీచర్స్ ఒకవేళ మన వైపే చూస్తున్నారనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోయి బుద్ధిగా స్టూడెంట్స్ చదువుకుంటుంటారు కదా. అలాగే కార్పొరేట్ ఆఫీసులలో కూడా బాస్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అలా రౌండ్స్ కి వచ్చినప్పుడు ఏంటంటే, లేదా సీసీ కెమెరాస్ చూస్తున్నారు అన్నప్పుడు ఉద్యోగులు కాస్త శ్రద్ధగా పనిచేస్తుంటారు. అండ్ అలాగే ఒకవేళ మనం డైట్ సరిగా చేస్తున్నామా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేసి డాక్టర్ మనల్ని అడుగుతున్నారనుకోండి, అప్పుడు కూడా ఇలా క్రమశిక్షణతో రూల్స్ పాటిస్తాం అనమాట. సో దీన్ని హాత్రోన్ ఎఫెక్ట్ అని అంటారు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు, అండ్ అలాగే స్పాట్ లైట్ ఎఫెక్ట్ సో ఇలా కూడా అంటారనమాట. సో అది మరి సంగతి. అండ్ నాకు తెలిసి మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఎఫెక్ట్ ని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసైనా ఉంటారు, లేదంటే మీరు ఇంకొకళ్ళ మీద స్పాట్ లైట్ వేసి ఉంటారు. ఏమంటారు? మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపిస్తాను, మరి ఆ ట్రాక్ వినేసి సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి. మరి

ఎస్ మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏంటి అనేది సరి మరి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమ్మ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రేపు మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగం, అజరామరమైన స్ఫూర్తి మరియు బోధనలు మనకెల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని, జాతిపిత అడుగుజాడల్లో నడుస్తూ సత్యం మరియు అహింస అనే ఉన్నత సూత్రాలకు మనమంతా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దామంటూ పేర్కొన్నారు. రాష్టంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా రాష్టంలో ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ, కేంద్రం, సీబీఆర్ఐ మధ్య ఒప్పందం జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 76,000 కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని, వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సీనియర్ న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట ఇన్ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియా కృష్ణా జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలకంగా చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎన్ఏ స్పాష్ విధానం ద్వారా పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి డీబీటీ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని గణపతి నగరంలో ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రజాసేవలో 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖకు చెందిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరులో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సనవుల్లా పాల్గొని ప్రసంగించారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ ఫైనల్కు చేరాయి. అక్టోబర్ 3వ తేదీన ఈ 2 జట్లు స్వర్ణ పథకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్కులో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం సెన్సెక్స్ 860.37 పాయింట్ల నష్టంతో 71,619.92 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 22,326.95 వద్ద కొనసాగుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: to protect food security as the weaponization of food. Union Commerce and Industry Minister Piyush Goyal made the distinction during a session of the G20 trade ministers meeting in Milwaukee in the U.S. Goyal highlighted that the shared objective must be to ensure that food remains a source of security, stability and cooperation. The minister also reviewed progress towards the signing and entry into force of the Indo-European Union Free Trade Agreement. At least 9 Afghan civilians, including women and children, were killed and 11 others injured in Pakistani airstrikes on civilian homes in Afghanistan's Kunar and Helmand provinces. According to Taliban spokesperson Zabiullah Mujahid, the strikes also destroyed 3 residences in Sultan district of Kunar and Garmser district of Helmand. Condemning the latest strikes as an act of aggression, Mujahid accused Pakistan of using attacks on Afghanistan to divert attention from domestic political and economic problems. India defeated arch rivals Pakistan 4-3 to enter the final of men's hockey competition at the Asian Games today. Harmanpreet converted 2 perfectly executed penalty corners in the 5th and 13th minutes, while Sukhjeet Singh scored a field goal in the 23rd minute. Abhishek scored the winning goal for India from a field play in the final minute of the game. India will take on the winner of the second semi-final between South Korea and Malaysia in the final on Saturday. India opened its sailing medal account as Manu Francis and Prince Kurisinkal Noble secured silver in the men's skiff competition today, finishing behind China after 9 races. Indian compound archer Ganesh Maniratnam Tirumuru produced a commanding performance to win the men's individual bronze medal. India's overall tally has reached 63, including 10 gold, 22 silver and 31 bronze at the Asian Games. And with that, we end this news bulletin.
1: ఆత్మకూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. ఎస్ ఆన్సర్ అంటూ పంపించారు సీను గారు. ఐరాల్ నుంచి వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు గారు కోవెలకుంట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ గారు పంపించారు వెంకటాచలపతి గారు. సో వీరిద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ సినిమా పేరైతే గుర్తొచ్చేసింది కదా, అదేనండి. సో నో ప్రాబ్లం, నేనైతే సాంగ్ కూడా ప్లే చేస్తాను మీ అందరి కోసం. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పెద్దపరమ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు మునమ్మ గారు, బట్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా గోనగుండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇందాక హాత్రోన్ ఎఫెక్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మన కుటుంబంలో కూడా. మన పిల్లల విషయంలో అలాగే నాకు స్కూల్ టైంలో ఆఫీస్ టైంలో జరిగిందని చెప్పారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే సూపర్, అందుకే పొలంలో కూలీలు పనిచేస్తుంటే వెనకే నిల్చొని చూస్తూ ఉంటారట. సూపర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుండి గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ, జషు, సన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. మీకు డిఫికల్ట్ అంటారా? ఓకే. అండ్ రామణకోట నుండి దుబాయ్ భాష గారు, అబ్దుల్ మన్నాన్, మొహైన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదులూరు నుండి స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రియాస్ గారు నెల్లూరు నుంచి తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండ్రాళ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఊట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అలాగే పెడన జోగానంద రకాల నుండి అప్పలరాజు గారు. ఎస్, మాకు 90s పాటలు అంటే చాలా ఇష్టం, మాకు పండగే కాంటున్నారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్, ఈ పాటలో సాహిత్యం చాలా చాలా బాగుంటుంది, కరెక్ట్ అండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అలాగే కరెక్ట్ గా పంపించారు. అండ్ హంబాపురం నుంచి కొప్పు మల్లేష్ గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే నల్లమ్మ పాపినేపాలెం నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అండ్ ఇంకా ఓకే తెలియదు అంటున్నారు రాఘవేంద్ర గారు. అలాగే రేవతి, రాజశేఖర్ నెల్లూరు నుంచి, వేడాయపాలెం నుంచి కరెక్ట్ గా పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మరి ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ లిరిక్స్, సో ఆ మ్యూజిక్ ఏ సినిమాలోది అంటే రుద్రవీణ. సో ఈ చిత్రం నుంచి అనమాట. అండ్ కేజే యశ్ దాస్ గారు అలాగే చిత్రకారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ మరి ఈ పాటలో మనకైతే కనిపిస్తారు చిరంజీవి గారు అలాగే శోభన గారు.

ఓకే, స్థలాల నుంచి ఫణి సత్యశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, ఎస్. అలాగే

ఎస్ మరి ఆ సాంగ్ అయితే వినేస్తూ మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు అలా మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, అంటే మనకి ఇట్లా రోమాలు లిక్కబడుచుకున్నట్టు అలా అనిపిస్తుంది, ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి శారీరక మానసిక అనుభూతిని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారు. సో దాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక మంచి పాట వింటున్నప్పుడు కొన్నిసార్లు సడన్ గా మనకి ఒళ్ళు గగురు పొడిచినట్టు గూస్ బంప్స్ వస్తాయి కదా. సో దీన్ని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారనమాట. సో మరి దాన్ని ఏమంటారు అనేది మరి మీరు కరెక్ట్ గా గెస్ చేసి వాట్సప్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి ఈ పాట వింటే కూడా మనకి అలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ అయితే వినేశాం కదా. నిజంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి లాంటి అద్భుతమైనటువంటి పాట ఇది అని చెప్పచ్చు. ఈ పాటకి స్వరబ్రహ్మ ఇళయరాజా గారు స్వచ్ఛమైన కర్ణాటక శాస్త్రీయ రాగమైనటువంటి లలిత రాగంలో స్వరపరిచారు. సినిమా పాటల్లో ఒక రాగాన్ని ఇంత అద్భుతంగా శాస్త్రీయ బద్ధంగా వాడుకోవడం చాలా అరుదు. అలాగే పాట మధ్యలో వచ్చేటువంటి వీణ స్వరాలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. అండ్ లెజెండరీ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ప్రతి పదం కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఈ పాటలో ప్రకృతి అందాలను వర్ణిస్తూనే మానవ జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప తత్వాన్ని అందించారు. సో ఇవన్నీ కూడా శ్రోతలను ఆలోచింపజేస్తాయి. వీటితో పాటు అండ్ వీటికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు చిత్ర గారు తమ స్వరాలతో ఈ పాటకి ప్రాణం పోశారు. ముఖ్యంగా బాలుగారు పాడినటువంటి కఠినమైనటువంటి ఈ పాట సగటు శ్రోతకు కూడా శాస్త్రీయ సంగీతంపై అమితమైన గౌరవాన్ని ఇష్టాన్ని కలిగిస్తాయి. దీనికి గాను బాలుగారికి జాతీయ అవార్డు కూడా దక్కింది. అండ్ ఈ కథ ఈ పాట యొక్క సందర్భాన్ని మనం చూసుకుంటే ఈ పాట కేవలం ఒక డ్యూయట్ పాటలా కాకుండా ఒక సంగీత విద్వాంసుడి మనోభావాలను అతని అంతర్మథనాన్ని ఆవిష్కరించేలా దర్శకుడు కె బాలచందర్ గారు ఈ పాటను తెరకెక్కించారు. చిరంజీవి గారి క్లాసిక్ నటన, శోభన గారి ముద్రలు ఈ పాటను విజువల్ గా కూడా ఒక వండర్ గా మార్చాయి. అందుకే ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ ఈ పాట ఎవర్ గ్రీన్. సంగీత ప్రియుల గుండెల్లో లలిత ప్రియ కమలమై వికసిస్తూనే ఉంటుంది.

ఎస్, మరి ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఇలాంటి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, సో వాటిని ఏమంటారు అని అడిగాను కదా. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే, అండ్ మరి చూసేద్దాం మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే అండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇభరాంపురం నుంచి, సో ఇబ్రహీంపురం ఓకే అండి. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా హేమలత లచ్చి లడ్డు రాజుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గొనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు. అండ్ అలాగే తిరుపతి నుండి ఉషారాణి గారు, ఓకే సరేనండి. అండ్ అలాగే సైకం పోతు నసుగుంట నుంచి పంపించారు, హాయ్, ఓకే హాయ్ అండి. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి గారు పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య గారు పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తరాలపల్లి నుండి చెరుపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సునంద గారు అనంతపురం నుంచి, అలాగే మురారి మహేష్ బేతంచర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. అండ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ పాటల సెలక్షన్ బాగుందండి, అలాగే మాకు కూడా అలాగే అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి మంచి మంచి పాటలు వింటుంటే అంటున్నారు బాలాజీ గారు వనస్థలిపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే హైలైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటున్నారు రామళ్లకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నార్, దాక్ష, దీప్తి, నవీన్, మొబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఇంకా కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు పంపించారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఈ కార్యక్రమం చేసినందుకు అభినందనీయులు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భలే భలే ప్రశ్నలు అడుగుతున్నారు ధన్యవాదాలు అంటున్నారు రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మొరిపాల నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు, ఓకే. అండ్ అలాగే సంజీవపురం సావిత్రి కాటమ్మయ్య గారు, ఓకే. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి, నంద్యాల నుంచి, ఎస్ సారీ అండి చిన్న మిస్టేక్, ఓకే. అండ్ అలాగే ఎస్ పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజ్ గారు, అది ఫ్లోలో అలా వచ్చేసిందనమాట, ఎనీవే సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు. అలాగే బయల్రేక్ ఓకే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముజఫర్నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మున్నా వెంకటరమణారెడ్డి గారు మద్రాసు నుంచి. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎం సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ఎస్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరి పొలం నుంచి పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడేపాలెం నుంచి. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో మనం అయితే తెలుసుకుందాం. ఇలా చలి పుట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా మంచి సాంగ్ వింటున్నప్పుడు కానీ మనకి అలా వచ్చేటువంటి గూజ్ బంప్స్, సో ఒళ్ళు గగురు పొడడం, రోమాలు నిక్కపొడుచుకోవడం, సో దీన్ని పైలో ఎరెక్షన్ అంటారనమాట. అండ్ అలాగే ఇది ఏంటి అంటే మన చర్మంపై ఉండేటువంటి వెంట్రుకల చివరిలో ఉండేటువంటి చిన్న కండరాలు సంకోచించడం వల్ల చర్మంపై చిన్న చిన్న బొడిపలు ఏర్పడి వెంటనే వెంట్రుకలు ఇలా నిటారుగా నిలబడతాయి అనమాట. సో ఇదంతా కూడా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి చలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే భయం అనిపించిన ఇలాంటి చక్కటి సంగీతం

విన్నప్పుడు మెదడుకు ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో అలాగే ఇది మన బాడీని అలర్ట్ చేస్తుంది. సో మనకి అంటే హ్యూమన్ బాడీకి ఇంత పెద్ద దీనివల్ల ఉపయోగం లేకపోయినా కూడా జంతువులకు దీని నుంచి చాలా ఉపయోగం అనమాట. అంటే చలికాలంలో పక్షులు జంతువులు తమ ఈకలను ఇలా పైలో ఎరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే చర్మం చుట్టూ గాలి నిలిచిపోయి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఒక పొరలాగా పనిచేస్తుంది. అలాగే పిల్లిలో కూడా ఏదైనా భయం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే తోకపై వెంట్రుకలు నిక్కపొడుస్తాయి అనమాట. సో దీనివల్ల అది పిల్లి ఎదురుగున్నటువంటి జంతువు కంటే కూడా కాస్త పెద్ద సైజ్ లో కనిపించడానికి ఆస్కారం ఉంది. అలా భయంకరంగా కనిపించడం వల్ల దాన్ని అది రక్షించుకోగలుగుతుంది అనమాట. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, మరి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టూ రోడ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో డివైడర్ ఉంటుంది, ఒకటి ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళకి అటు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి, అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఢీకొనకుండా మధ్యలో డివైడర్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒకటే రోడ్డు ఉందనుకోండి, దాంట్లో ఏంటంటే మధ్యలో వాహనాలని దిశలు వేరు చేసే విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం వైట్ కలర్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంటాయి కదా, సో వాటిని ఏమంటారు? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రోడ్డు మధ్యలో వాహనాల దిశలను వేరు చేసేటువంటి గీతను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే సారీ, ఇందాక ఏస్దాస్ గారు అని చెప్పబోయి బాలుగారు అని చెప్పేశాను. సో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలా వచ్చేసింది అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే మరి ఏస్దాస్ గారి వాయిస్ లో, చిత్ర గారి వాయిస్ లో మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ పెద్దరాయుడు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మరి నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఓకే, శాలిని పాండే. ఓకే క్వశ్చన్, బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే రైట్ ఆన్సర్ కొండారెడ్డి గారు సిద్ధపట్నం కడప నుంచి. ఓకే, అండ్ కేదార్ వీరేష్ గారు రాజల్ నుంచి పంపించారు, రమేష్ దుంతి గారు పంపించారు అనంతపురం నుంచి, అలాగే ముద్దుటూరు నుంచి అనంతనాగ్ త్రివేణి మణి నిఖిల్ మణిదీప పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజల నుంచి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్, నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, అలాగే రమేష్ వెంకటాచలపతి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ముజఫర్ గారు కర్నూలు నుంచి, దేవేంద్ర గారు పంపించారు. సో మీరు స్టూడియోలో ఉంటే రేడియో నుంచి దూరంగా అస్సలు వెళ్ళాలనిపించదు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుండి మస్తాన్ వలీ గారు, ఫాతిమా, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం పెద్దవడుగురు నుంచి కుమారి లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కలముంద్రపాడు నుండి కాశీ ముత్తుచేవల్ గారు కరెక్ట్ ఆన్సర్.

గడ్డ మంకయ్య గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. తాతారావు గారు కానూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఝాన్సీ గారు బెంగళూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ క్వశ్చన్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పాత వింటూ ఆన్సర్ సెండ్ చేయడం మర్చిపోయా అంటున్నారు. ఓకే, కరెక్ట్ గా పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ఓ సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి షేక్ తబలా మస్తాన్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే కర్ణాటక రాష్ట్ర చిన్న తిరుపతి నుంచి శ్యామ్లా ప్రకాష్ గారు. అండ్ అలాగే పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. మోరిపోలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని గారు. ఓకేనండి, సో ఎస్, సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ గారు మనస్తల్లిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే పొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చింతల శంకర్ గారు అనంతపురం నుంచి, పెడన జోగానంద్రకర్ నుండి అప్పలరాజ్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. డిఫరెంట్ ప్రశ్నలతో విలువైన సమాచారంతో సందడి సందడిని కొత్త పుంతలు తోకిస్తున్న మీ కార్యక్రమం అభినందనీయమంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సో కదిలే కాలమ్మ కాసేపు ఆగవమ్మ, ఈ పాట నాకు మనసుకు నచ్చిన పాట. అండ్ ఇలాంటి పాటలు వింటుంటే ఎక్కడికో వెళ్లిపోతుంది మనసు అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే సో అలా హాఫ్ సెంచరీ మెసేజెస్ కొట్టించేసి ప్రోగ్రామ్ హైలైట్ చేశారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థాపురం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. చాలా సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఆ లైన్ రోడ్డు యొక్క దిశలను వేరు చేసేటువంటి గీత కాబట్టి, సో దాన్ని సెంటర్ లైన్ అని అంటారనమాట. సో సెంటర్ లైన్ అంటారు, లేకపోతే గైడింగ్ లైన్, సో ఇలాగా చాలా పేర్లతో పిలుస్తారు. అండ్ ఇది ఇవాళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ మరి ఈ ప్రోగ్రామ్ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తూ మరొక సూపర్ సాంగ్ తో మరి మన ప్రోగ్రామ్ అయితే ఇదే హైలో ఎండ్ చేద్దాం. అండ్ అలాగే కొత్త ప్రశ్నల ద్వారా కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం మీ ప్రోగ్రామ్ ద్వారా అంటున్నారు బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం ఈ చిత్రం నుంచి మరి ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఉండండి.

కూడేరు మండలం ఎంఎంహల్లి వద్ద 6.60 కోట్లతో వంతెన, 4.50 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభించారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద పురపాలక సంఘం నేతృత్వంలో ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛతాహీ సేవా పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ది సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా అభివృద్దికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనన మరణ నమోదులు ఇకపై పక్కాగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. నిర్ణీత 21 రోజుల గడువులోగా వివరాలు సమర్పించేవారికి ధృవపత్రాలను ఉచితంగానే జారీ చేస్తారు. జననం మరణం సంభవించిన తేదీ నుంచి సంవత్సరం దాటిన తర్వాత 2 ఏళ్లలోపు నమోదులకు సమాచారం అందించిన సందర్భాల్లో జిల్లా మ్యాజిస్టేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్టేట్ ఆదేశాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనలో భాగంగా చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు 10 లక్షల రూపాయల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఈరోజు అందజేశారు. పత్తికొండ పట్టడంతో పాటు మండల పరిధిలోని నలకదొడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శాంబాబు ఈరోజు ప్రారంభించారు. విజయనగరం ప్రజల కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక చదురు వనంగుళ్లలో సంప్రదాయబద్దంగా పందిరాట మహోత్సవం ఈరోజు నిర్వహించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565పై బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. పాక్పై భారత్ ఇప్పటి వరకు వరుసగా 21 మ్యాచ్ల్లో గెలవడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. సమయం చూసుకుంటే 4:05 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే కోదండ రామిరెడ్డి గారు. సో ఆయన డైరెక్షన్ లో వచ్చినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం with your RJ Samata.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితున్నాం. అండ్ అలాగే ఈ రోజు మనం వింటున్నాం 1 ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అన్నమాట. సో కోదండ రామిరెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టేజ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

భారతి ఎఫ్ఎం 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుందన్నమాట. సో మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనెలా. అండ్ అలాగే ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ నేను పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడతాను, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్. మీరు వర్కింగ్ పేరెంట్సా? అయితే పిల్లల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పాటిస్తున్నారా అవన్నీ? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ మోస్ట్లీ పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని అనుకున్నా గానీ కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ గంట మినిమం పడుతుంది ట్రాన్స్పోర్ట్ లో, రాను గంట పోను గంట మినిమం అనుకుందామండి. టైర్డ్ అయిపోయి వస్తారు, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ కావాలి. ఇంకా దానికి తోడు ఈ మొబైల్ అడిక్షన్ ఒకటి, రీల్స్ పైన రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారా? వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లలలో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటే, పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి ఉండేలా ట్రై చేయండి. చాలా మందికి కుదరకపోవచ్చు, బట్ ఇఫ్ యూ క్యాన్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వైస్ అండ్ చిల్డ్రన్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టైం టేబుల్ సెట్ చేయండి. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్కి తీసుకెళ్లడం మంచిది. డే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లోని పిల్లలు పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం ఎంతో ఉత్తమం. అట్ ద సేమ్ టైం వాటి యాక్సెస్ తల్లిదండ్రులు ఇద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడో మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే గ్రహించి వారికి మార్గనిర్దేశం చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీరు ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. అట్ ద సేమ్ టైం యాజ్ అ కాన్సిక్వెన్స్, తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీకెండ్స్ లో టైం ఉన్నప్పుడు, హాలిడేస్ లో మీరు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ టైం ని స్పెండ్ చేయండి. అండ్ యాట్ ద వీకెండ్స్ వారికి కేటాయించండి. వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ కి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇష్టమైన హోటల్స్ కి తీసుకెళ్లి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆర్డర్ చేయండి, వారికి

ఇష్టమైన పనులు వంటలు చేసి పెట్టండి, పిక్నిక్ కి పార్క్ కి మూవీకి తీసుకెళ్ళండి. ఫస్ట్లీ వర్కింగ్ పేరెంట్స్ ఏంటంటే ఒక అపరాధ భావనకు లోనవుతూ ఉంటారు, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళల్లో. పిల్లల్ని వదిలేసి మేమేమన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళని చూసుకునే టైంలో ద బెస్ట్ టైం ఆఫ్ దేర్ లైఫ్ లేకుండా పోతున్నామా అని ఒకటి ఉంటుంది. అలాగని ఏదైనా కానీ జాబ్ వదిలేసి కంప్లీట్ గా పిల్లల్ని చూసుకుంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు చేయాలనుకున్నది చేయలేరు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడానికే బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు వర్క్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూసుకోండి, ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ వెతుక్కోండి. వీలైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కొన్ని రోజులు వదలండి, ఒక నానీని పెట్టుకోండి, ట్రస్ట్ వర్తి పీపుల్ దగ్గర వాళ్ళని పెట్టేలా చూసుకోండి. మనం చేసే ప్రతి పనిలో పరిపూర్ణంగా ఉండటానికి జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటాం, నిజమే. అయితే వాస్తవం ఏమిటంటే ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. తల్లిదండ్రుల పెంపకంలో లేదా మీ పనిలో మీరు ఒకవేళ సక్సెస్ అవ్వాలనుకున్నా, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి నేను అన్నిట్లో సక్సెస్ అనుకుంటే అది ఒక్కోసారి కాకపోవచ్చు. మీరు చేయాల్సిందంతా మిమ్మల్ని మీరు ఒక హ్యూమన్ బీయింగ్ లా చూసుకోండి, ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ లా మాత్రం కాదు. మీరు అవాస్తవాని లక్ష్యాల్ని నిర్దేశించుకోకపోతే మీరు ఎల్లప్పుడూ దాని బారిన పడకుండా ఉంటారు. బీ రియలిస్టిక్ అబౌట్ వాట్ యు ఆర్, మీ ఆశలు ఏంటి, ఆశయాలేంటి, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. పరిపూర్ణ పని జీవిత సమతుల్యత ప్రతిరోజు సాధించబడదు, కాబట్టి ప్రతి పని దినంలోనూ మీ హృదయం కోరుకునే ప్రతి దాన్ని చేయడానికి మీకు అవకాశం ఉండదు. డోంట్ ట్రై టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ అదర్స్ అండ్ యువర్స్. ఒక్కోసారి వస్తాయి పోతాయి, కాబట్టి యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇఫ్ యూ నీడ్ హెల్ప్, సహాయం కావాలంటే అడగండి, మీ పార్ట్నర్ అడగొచ్చు, ఎందుకు ఒక్కోసారి మీ పిల్లల్ని కూడా మీరు చిన్న చిన్న హెల్ప్స్ అడగొచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి. మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వారి సహాయం కోరండి. ఇలా ఒక్కరే తమపై అన్నీ వేసుకొని మీరు ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారమ్మో అడిగితే ఏమనుకుంటారు అని. అది అడిగితే కదా తెలిసేది. ఆ రిస్క్స్ ఏంటో మీకు తెలుసు, ఎవరిని అడగొద్దో మీకు తెలుసు, మీ క్లోజ్ వాళ్ళనైతే అడిగి చూడొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం పడ్డప్పుడు ఆ హెల్ప్ మీరు చేయండి. చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఏమన్నా ఉంటే మీ కొలీగ్స్ తో షేర్ చేసుకోండి, మీ పార్ట్నర్ కి చెప్పండి వాటిని కంప్లీట్ చేసేలా. మీ ప్రాజెక్ట్ లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. మీ లైఫ్ లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కానీ ఏదన్నా అడ్వైజ్ అయితే ట్రస్ట్ వర్తి వెల్ విషర్స్ దగ్గర మీరు వాటి ప్రస్తావన తీసుకొచ్చి డిసిషన్ మేకింగ్ లో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఖచ్చితమైన ఆచరణాత్మక చిట్కాల కోసం మనం క్యాలెండర్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటైజ్డ్ ఫామ్ లో ఎన్నో యాప్స్, క్యాలెండర్స్ వచ్చేసాయి, ప్లానర్స్ వచ్చేసాయి, జర్నలింగ్ వచ్చేసింది. ఇవన్నిటిని యూజ్ చేసుకుని లైఫ్ ని ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత తల్లిదండ్రులతో, సిబ్లింగ్స్ తో, రిలేటివ్స్ తో, ఫ్రెండ్స్ తో అందరూ కనెక్ట్ అయ్యి ఉండడానికి మనకు సోషల్ మీడియా ఉండనే ఉండింది. ఏంటంటే ఈ గిల్ట్ ఫీలింగ్ పెద్దగా ఉండకపోవడానికి ఏంటంటే మనకు వీఆర్ ఆల్ కనెక్టెడ్ టుడే. మంచి మెసేజెస్ పెట్టండి వాళ్ళకి, ఏదైనా ఒక టైం చూసుకొని ట్రై టు కాల్ దెమ్ అండ్ స్పీక్ టు దెమ్ పర్సనలీ. ప్రతిరోజు లేదా వీకెండ్ లో అందరినీ కలవడం కుదరకపోవచ్చు, బట్ యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ మెసేజ్, యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ పర్సనల్ మెసేజ్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ మేక్ అ కాల్ టు దెమ్. తర్వాత దొరికిన టైంని మనము క్వాలిటీ టైంగా చేసుకొని దాన్ని మనం మన వాళ్లతో స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఒక్కోసారి చాలా మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్ ని, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాక ఈవినింగ్ ఎప్పుడు వస్తారో తెలియదు, మార్నింగ్ రష్ లో ఉంటారు, ఈవినింగ్ కాగానే అలసిపోయి వస్తారు. వారు ఆ క్వాలిటీ టైం పిల్లలకు ఇవ్వలేరు, కానీ దొరికిన టైం, మీకు కొద్దిపాటి టైం అయినా కానీ ఫుల్ గా క్వాలిటీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేసినట్టయితే వాళ్ళ మనసులోని విషయాలు తెలుసుకొని మీరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే ఆ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏంటంటే ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరించుకోవడం కంటే అలసిపోకుండా ఉండటానికి మంచి మార్గం మరొకటి లేదు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ప్లాన్డ్ డే, మీ వర్క్ అంతా చాలా సిస్టమాటిక్ గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఆ స్ట్రెస్ మీపై పడదు. అండ్ దీంట్లో మీ పార్ట్నర్ ని చేర్చుకోండి, చేర్చుకుని విధులు అప్పగించుకోండి. మీరేం చేయగలరు, వాళ్ళేం చేయగలరు, ఎవరి కెపాసిటీ ఎంత అని. మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటే మీరు మీ బాస్ తో మాట్లాడొచ్చు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ అ మీ టైం, మీ పర్సనల్ టైం కూడా ఉంటుంది. సో దట్ యూ విల్ బి రిఫ్రెష్డ్, యూ విల్ బి రీజువినేటెడ్ అండ్ యూ విల్ బౌన్స్ బ్యాక్ టు లైఫ్ విత్ రెసిలియన్స్.
మీ టైం అనేది పెట్టుకోండి, పర్సనల్ స్పేస్ పెట్టుకోండి, పర్సనల్ టైం పెట్టుకోండి, ఇంప్రూవ్ ఆన్ యువర్ సెల్స్. మీ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోండి, మీ హెల్త్ బాగుపరచుకోవాలనుకుంటే బాగుపరచుకోండి. ఫర్ వర్కింగ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి. విత్ దిస్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela. That's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు వనితా లోకం స్త్రీల కార్యక్రమం

0: వనితాల్యూకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశం మీద పాటలతో కూర్చిన కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. వినే ముందుగా ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
0: వినండి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశం మీద పాటలతో కూర్చిన కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల.
4: ఉషోదయాన ఉత్సాహానికి ఊపిరిపోసి తొలిసంధ్యవేళ నిస్తేజాన్ని రూపుమాపి మలిసంధ్యవేళ మదికి పునర్జీవం అందించి మిత్రులతో ముచ్చట్లకు వారధిగా నిలిచి తొలి పరిచయాలకు సారథిగా నిలిచి సువాసనతో నాసికకు పరిమళాన్ని అందించి బడలికను బహుదూరంగా తరిమేసే కాఫీ, సాధక బాధకాలు క్షణంలో మాఫీ. ఉదయం పూట కాఫీ, పాత స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కాఫీ, కొత్తగా పరిచయమైన ఆకర్షణీయమైన వ్యక్తితో కాఫీ బార్కు వెళ్లినప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములు, ఇంకా ప్రేమికులతో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా కాఫీ తాగొచ్చు. మనకు అత్యంత ఇష్టమైన కెఫిన్ పానీయమైన కాఫీతో మానవాళికి ఉన్న ప్రేమబంధం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే మన దగ్గరలో ఉన్న ప్రధాన వీధిలో కొంత దూరం నడిస్తే చాలండి. అక్కడ కనిపించే కాఫీ షాపులు, వాటి సంఖ్య మనం గమనించవచ్చు. నిస్సందేహంగా కాఫీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, చాలామందికి కాఫీ ఒక అభిరుచి, దానికంటూ ఒక సంస్కృతి, భాష, జీవన శైలి కూడా ఉన్నాయి. అందుకే దాని గురించి తెలుసుకోవడానికి మనం ఒక వేడుకగా జరుపుకుంటాం అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరించకపోయినా ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం ప్రజలు కాఫీ రుచి అద్భుతంగా ఉంటుంది అని భావిస్తారు. అంతేకాకుండా ఇది మనకు ఎంతో అవసరమైన శక్తిని ఇస్తుంది అనే విషయం కూడా చాలా మందికి తెలుసు. అందుకే కదా ప్రజలు ఉదయాన్నే లేవగానే ముందుగా ఒక కప్పు కాఫీ తాగేస్తారు. కాఫీ పట్ల తమకున్న ప్రేమ, అభిరుచి గురించి వినియోగదారులకు మరింతగా వివరించడానికి వారు సంతోషంగా కాసేపు సమయం కేటాయిస్తారు. ఇప్పుడు పాట విందాం.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి అత్యుత్తమ మార్గం ఒక రుచికరమైన కప్పు కాఫీ తాగడమే. ఎన్నో రకాల కాఫీలు అందుబాటులో ఉండటంతో దాదాపు ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దాన్ని కనుగొంటారు. ప్రజలు తమ కాఫీని బ్లాక్గా, చక్కెరతో, పాలతో, అలాగే ఫ్లేవరింగ్ సిరప్లతో కూడా తీసుకోవచ్చు. పానీయాలను ఇష్టపడేవారికి మరి లాటేలు, అమెరికానోలు, కాపుచినోలు, ఇది ఒక మంచి సమయం అన్నమాట. కాఫీలో చాలా రకాలు ఉన్నాయి కదా, అవి వాటి గాఢత రుచిలో విభిన్నంగా ఉంటాయి. కాఫీ యొక్క మూలాలు, అలాగే దానిని వేయించే విధానం దాని రుచులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. నేల యొక్క ఆమ్లత్వం, పండించే ప్రక్రియ, ఇంకా కోత తర్వాత గింజలను ఆరబెట్టే విధానం కూడా కప్పులో వెలువడే రుచులలో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తాయండి. ఇంత చిన్న గింజ

ఎంత సంక్లిష్టంగా ఉంటుందని ఎవరికి తెలుసు? కాఫీ గింజల విషయంలో ఉండే వివిధ రకాల ఎంపికలు, పరిభాషలో కొంచెం తెగమక పడేవారు కాఫీ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం ద్వారా వాటిపై త్వరితగతిన అవగాహన పెంపొందించుకోవచ్చు. దీనివల్ల వివిధ రకాలు ఏమి

కాఫీ రుచి అద్భుతంగా ఉంటుంది అని భావిస్తారు. అంతేకాకుండా ఇది మనకొక ఎంతో అవసరమైన శక్తి ఇస్తుందనే విషయం కూడా చాలామందికి తెలుసు. అందుకే కదా ప్రజలు ఉదయాన్నే అబ్బా అద్భుతంగా ఎప్పుడెప్పుడా అంటూ కాఫీ కోసమే నేస్తారు. కాబట్టి ఈరోజు మీరు మీ కాఫీ కప్పును తాగేటప్పుడు దాని సువాసన పీల్చుకోండి, దాని గాఢమైన నిండైన రుచిని ఆస్వాదించండి. అసలు ఈ కాఫీ ఎలా వచ్చింది అన్న కథను కూడా ఆలోచించండి. రోగి అయినా భోగి అయినా, సన్యాసి అయినా సంసారి అయినా, ఆడైనా మగైనా అందరూ నీ రుచికి దాసులే. అధిపతులు ఎవరు వచ్చినా, అలసట మనదారికి చేరిన, సమయం గడవకున్నా గుర్తుకొచ్చే పానీయం నువ్వేలే. పగలైనా రాత్రైనా, ఎండైనా వానైనా, ఆనందమైనా బాధైనా పంచుకునేది నీతోనేలే. సువాసనలు వెదజల్లే సుగంధం, మత్తును వదలగొట్టే పానీయం, మదిని ఉత్తేజం చేసే ఔషధం, అవనిలో దొరికే అమృతం నువ్వేలే. అధరప్రియం కాఫీ. ఇప్పుడు పాట విందాం.

నేడు కాఫీ ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ పంటల్లో ఒకటి. కాబట్టి నైతికంగా పండించే కాఫీని కొనడం, ఇంకా అది ఎంతో ముఖ్యం. ఆ కాఫీ కప్పును కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకొని నైతిక వాణిజ్యానికి మద్దతు ఇవ్వండి. కాఫీ డే అనేది భారతదేశానికి చెందిన వ్యాపార సంస్థల శ్రేణి. కాఫీ డేని భారతదేశానికి చెందిన వ్యాపార సంస్థల శ్రేణి నిర్వహిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన సంస్థ. కాఫీ సంస్థ మొదట్లో తోటలో పండిన కాఫీ గింజల్ని విక్రయించే సంస్థగా ప్రారంభమైంది. 1994 సంవత్సరంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ పొడి అమ్మే కియోస్కులు ప్రారంభించారు. ఆ తర్వాత కాఫీ డే సిద్ధార్థ కేవలం ఒక హాబీగా ప్రారంభించాడు. 2001 సంవత్సరం వరకు ఈ వ్యాపారం మీద అంతగా శ్రద్ధ ఎవరూ పెట్టలేదు. కానీ ఆ తర్వాత ఈ వ్యాపారంలోకి పోటీదారులు రావడంతో ఇది 2వ స్థానానికి వచ్చింది. అలా జరుగుతున్న సమయంలో తక్కువ ధర, విశాలమైన స్థలం, ఆకర్షణీయమైన ఫర్నిచర్, యువత మెచ్చే సంగీతం ఇలాంటి సదుపాయాలతో కాఫీ వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చారు. విదేశాల్లో కూడా ఈ కాఫీ వ్యాపారస్తులు అడుగుపెట్టారు. ప్రస్తుతం వారికి సింగపూర్, యూకే ఇలాంటి దేశాల్లో కూడా చాలా భాగాలున్నాయి. కాఫీ కేవలం ఒక పానీయమే కాదు, అది మనతో జరిపే ఒక సమావేశం. సాయంత్రం వేళ కాఫీ ఏకాంతపు చెవిలో గుసగుసలాడే స్వరంలా ఉంటుంది. చల్లని రోజున ఒక వెచ్చని జ్ఞాపకంలా ఉంటుంది కాఫీ సువాసన. అంతేకాదు, ఈ సాయంత్రపు కాఫీ మిమ్మల్ని ఎన్నటికీ నిరాశపరచని నమ్మకమైన స్నేహితుడు. కాఫీ లేని సాయంత్రం మాత్రం నక్షత్రం లేని రాత్రి లాంటిది. ఇప్పుడు ఒక పాట విందాం.

0: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టీ, డాక్టర్ బి సంధ్య గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరిరామ హరికృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్ 0877225772.
2: ఈ పానీయం యొక్క సుదీర్ఘ చరిత్ర పరిశీలించడానికి అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అత్యంత అనువైన సమయం. దానిని జో, జువా, డర్ట్, బ్రూ, కప్పా లేదా డైలీ గ్రైండ్ అని ఏ పేరుతో పిలుచుకుంటారు తెలియదు, కానీ రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కాఫీకి ఒక ఆహ్లాదకరమైన ప్రియమైన చరిత్ర ఉంది. కాఫీ గింజల గుణాలను మొదట ఇథియోపియాలో కనుగొన్నారని భావిస్తారు. ఈ గింజలు వాస్తవానికి కాఫీ పండు లేదా చెర్రీలో ఉండే ఒక భాగం అంటారు. ఒక కథనం ప్రకారం చాలా కాలం క్రితం ఇథియోపియాలో కాల్ది అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతని గొర్రెలు మేత మేస్తూ ఎటో వెళ్లిపోయాయి. తిరిగి వచ్చిన తర్వాత వాటిలో ఏదో తెలియని ఉత్సాహం, ఉత్తేజం ఉన్నట్టు కాల్ది కనిపెట్టాడు. ఈసారి మేతకు తీసుకెళ్లినప్పుడు వాటి వెంటనే తాను కూడా వెళ్లాడు. అవి ఏదో ఒక తెలియని మొక్క తాలూకు ఎర్రని బెర్రీ పండ్లను తినటం ప్రారంభించాయి. అతను కూడా వాటిని తినిచూశాడు. అప్పటికప్పుడు అతనిలో ఒక విధమైన శక్తి పుట్టుకొచ్చినట్లుగా అనిపించింది. కాల్దీలో అతి చురుకుతనం గమనించిన ఓ సన్యాసి ఏమిటి దాని రహస్యం అని అడిగాడు. అప్పుడు కాల్దీ చెప్పాడు, ఆ సన్యాసి కాల్దీ ఇంకా కొంతమంది కలిసి ఆ ఎర్రని బెర్రీ పండ్లను నీళ్లలో మరిగించి ఓ పానీయాన్ని తయారు చేసి సేవించారు. అంతే, అర్ధరాత్రి వరకు వాళ్లు ప్రార్థన చేసేటప్పుడు నిద్ర రాలేదండి. ఈ పానీయం మనం రోజు ప్రార్థన చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గమనించారు. కెఫెన్ కలిసిన తొలి పానీయం అలా ప్రపంచానికి పరిచయమైంది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం యొక్క మూలాలు 1983 నాటికి కావచ్చు. ఆ సంవత్సరంలో జపాన్లో ఆల్ ది జపాన్ కాఫీ

అసోసియేషన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. చైనాలోని అంతర్జాతీయ కాఫీ సంస్థ 1997లో తమదైన శైలిలో కాఫీ దినోత్సవాన్ని జరుపుకున్నట్లు చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత 2005 నుంచి అక్కడక్కడ ఈ కాఫీ దినోత్సవం గురించి కొన్ని చర్చలు జరిగాయి. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 2009లో న్యూ ఓర్లీన్స్ కాఫీ ఫెస్టివల్ను ప్రకటించడానికి ఇచ్చిన ఒక ప్రకటనలో ఉపయోగించినట్లు కూడా మనకు తెలుసు. తైవాన్లో కూడా మొదటి వేడుక అదే సంవత్సరం జరిగినట్లు మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని 2015లో అంతర్జాతీయ కాఫీ సంస్థ ఒక వేడుకగా గుర్తించింది. కాఫీ రైతుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, అలా న్యాయమైన వాణిజ్యం జీవన వేతనాలను ప్రోత్సహించడానికి దీనిని ఇటలీలోని మిలన్లో ప్రారంభించారు. దీనివల్ల ఎంతోమంది కాఫీ పండించే రైతులు ఎంతో మేలు పొందారు, ఎంతో అభివృద్ధి చెందారని తెలుస్తోంది. దీనికి నిర్దిష్టమైన నియంత్రణ సంస్థ ఏదీ లేనందున కొన్ని దేశాలు అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని వేరువేరు తేదీలలో జరుపుకుంటుంటారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఏ రోజైనా జరుపుకోవచ్చు. కానీ కొన్ని దేశాలు మాత్రం కంపల్సరీ అక్టోబర్ 1నే ఈ కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రస్తుతం ఒక శుభవార్త ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సంవత్సరంలోని ఒక్కరోజు కాదండి, అనేక నెలల పాటు కాఫీని ఒక గొప్ప వేడుకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు పాట విందాం.

ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశం మీద పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె. నిర్మలా.

వనితలోకం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా వినండి

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఆర్ఆర్బిలో 3477 ఎస్టీపీసీ ఉద్యోగాలు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3477. అర్హత సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1/1/2027 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 8/10/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/11/2026. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.rrbapply.gov.in. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరోసారి https://www.rrbapply.gov.in. ఇక ఆర్ఆర్బిలో 1688 అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్టులు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్కి చెందిన టికెట్ క్లర్క్, అకౌంట్స్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1688. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. కొన్ని పోస్టులకు ఇంగ్లీషు లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. వయసు 1/1/2027 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15/10/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13/11/2026.

వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.rrbapply.gov.in. ఇక యూపీఎస్సీలో 212 పోస్టులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 212. పోస్టుల వివరాలు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ 64, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ 2, అసిస్టెంట్ ఎడిటర్ 2, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ 140, పబ్లిక్ లా ఆఫీసర్ లేదా పబ్లిక్ డిస్ట్రిక్ట్ లిటిగేషన్ ఆఫీసర్, లా ఆఫీసర్ పోస్టులు 4. విభాగాలు అనాటమీ, జనరల్ మెడిసిన్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, అనస్థీషియాలజీ, పీడియాట్రిక్స్. అర్హత, అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎల్ఎల్బి, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డి పూర్తి చేసి ఉండాలి. వయసు యూఆర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 43 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం 2 దశల్లో ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2/10/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.upsc.gov.in. ఇక డిఆర్డిఓ డిఐపిఆర్ ఢిల్లీలో 24 అప్రెంటీసులు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్ డిఐపిఆర్ వివిధ ట్రేడ్లలో ఐటీఐ అప్రెంటిసుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడుల వారీగా ఖాళీలు స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇంగ్లీష్ హిందీ 2, ఫోటోగ్రాఫర్ 1, సిఓపిఏ 14, ఐటీఎంఎస్ ఈఎస్ఎంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్లో 2, మల్టీమీడియా అండ్ వెబ్ పేజీ డిజైనర్ 2. అర్హత, సంబంధిత ట్రేడ్లలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి admin.dipr@gov.in. దరఖాస్తులకు చివరి తేదీ 14/10/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.drdo.gov.in.

శ్రోతలకు ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ఈ కార్యక్రమంలో ఈ వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత, కార్యాలయ సామర్థ్యంపై దృష్టితో ప్రత్యేక ప్రచారం, 6.0కు సన్నద్దమైన రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం గురించిన వివరాలు, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని రసాయనాలు పెట్రోకెమికల్స్ విభాగం డీసీపీసీ 2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహించనున్న ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్దమవుతుంది. పరిశుభ్రత, ఈ వ్యర్థాల తొలగింపు, స్థల నిర్వహణ, కార్యాలయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై ఈసారి మరింత ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు నిర్వహించిన సన్నద్దత దశలో కూడా పలు పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టారు. 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ ప్రచారంలో ఈ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2022 ఇతర వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యర్థాలను గుర్తించి వాటిని తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, స్క్రాపు, అవసరం లేని వస్తువులను తొలగించడం, రికార్డుల నిర్వహణ, మొత్తంగా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడంపైన దృష్టి పెట్టనున్నారు. ఈ ఏడాది ప్రచారం ఇతివృత్తం ఈ వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, విభజన, తొలగింపు. ప్రత్యేక ప్రచారం 5.0లో సాధించిన ముఖ్యమైన విజయాలు. రసాయనాలు పెట్రోకెమికల్స్ విభాగం 2025 అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 5.0ను విజయవంతంగా నిర్వహించింది. పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, స్క్రాప్ తొలగింపు, కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై ఈ ప్రచారంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రత్యేక ప్రచారం 5.0లో స్క్రాప్ తొలగింపు ద్వారా 9.18 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. స్థల ఆడిట్, ఇతర చర్యల ద్వారా 7,156 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయడంతో అందుబాటులో ఉన్న కార్యాలయ స్థలాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. రికార్డుల నిర్వహణలో భాగంగా 4,792 భౌతిక ఫైళ్లను పరిశీలించి వాటిలో 237 ఫైళ్లను తొలగించారు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ఈ ఫైళ్లకు సంబంధించి 1,275 ఈ ఫైళ్లను సమీక్షించి వాటిలో 170 ఈ ఫైళ్లను మూసివేశారు. ఈ ప్రచారం సందర్భంగా విభాగానికి ప్రజల నుంచి 6 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ పరిష్కరించారు. ఇది ప్రజలకు సకాలంలో స్పందనాత్మకంగా సేవలు అందించడంపై విభాగం చూపుతున్న దృష్టిని ప్రతిబింబిస్తుంది. వీటితో పాటు ప్రచారంలో భాగంగా 9 పార్లమెంటరీ హామీల అమలును కూడా పర్యవేక్షించారు. పాత ఫర్నిచరు, పాత రికార్డులు, ఇతర అవసరం లేని వస్తువులను తొలగించడంతో పాటు పరిశుభ్రత, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యలు మరింత పరిశుభ్రమైన, క్రమబద్దమైన, సమర్థవంతమైన కార్యాలయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడ్డాయి. పిఎస్యులు, స్వయం ప్రతిపత్తి సంస్థల చురుకైన భాగస్వామ్యం, కేంద్ర పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ సిఐపిఈటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ ఐపీఎఫ్టీ, హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ హెచ్ఓసిఎల్, హెచ్ఐఎల్ సహవిభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి. విభాగం ఆధ్వర్యంలో మొత్తంగా 93 పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. కార్యాలయ పరిశుభ్రత, అవసరం లేని వస్తువుల తొలగింపు, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, కార్యాలయ సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఇతర చర్యలను ఈ కార్యక్రమాల్లో చేపట్టారు.
ప్రత్యేక ప్రచారం 6.0లో ప్రధానంగా దృష్టి సారించే అంశాలు. ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా పొందిన అనుభవం, సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని విస్తృత స్థాయిలో కింది అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక ప్రచారం 6.0కు విభాగం సన్నద్ధత చేపట్టింది. నిరంతరం పరిశుభ్రత, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించడం, ఇంకా కార్యాలయ స్థల నిర్వహణ, కార్యాలయ సుందరీకరణ, అందుబాటులో ఉన్న కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, నిర్దేశిత నిబంధనలు విధానాలకు అనుగుణంగా ఈ వ్యర్థాలను గుర్తించి తొలగించడం, వర్తించే సాధారణ ఆర్థిక నిబంధనల జీఎఫ్ఆర్ ప్రకారం స్క్రాపు అవసరం లేని వస్తువులను గుర్తించి తొలగించడం, పార్లమెంటు సభ్యులు, ప్రధానమంత్రి కార్యాలయం, పీఎంఓ, రాష్ట ప్రభుత్వాల నుంచి అందిన పెండింగ్ లేఖలు, అంతర్మంత్రిత్వ శాఖల కేబినెట్ నోట్లను సమీక్షించడం, 3 నెలలకు పైగా పెండింగ్లో ఉన్న పార్లమెంటరీ హామీల అమలును పర్యవేక్షించడం, సిపిజీఆర్ఏఎంఎస్ ఇతర మార్గాల ద్వారా అందిన పెండింగ్ ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు నిబంధనలు, ప్రక్రియలను సమీక్షించి సరళీకరించడం, పాత భౌతిక ఫైళ్లను సమీక్షించి నమోదు చేసి అవసరం లేని వాటిని తొలగించడం, ఈ ఫైళ్లను మూసివేయడం ద్వారా రికార్డుల నిర్వహణను బలోపేతం చేయడం, పరిశుభ్రమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అనే ప్రభుత్వ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా తన పరిపాలనా విధానాలను రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం కొనసాగిస్తోంది. ప్రత్యేక ప్రచారం కింద నిరంతరంగా చేపడుతున్న చర్యల ద్వారా వనరులను అత్యుత్తమంగా వినియోగించుకోవడం, కార్యాలయ పరిస్థితులను మెరుగుపరచడం, పౌర కేంద్రీకృత ప్రజాసేవలను మరింత బలోపేతం చేయడమే ఈ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు పాట విందాం.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

RRR చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ ఆలపించిన గీతాన్ని విన్నారు. శ్రోతలకు ప్రకటన: ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతల కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వికసిత్ భారత్ అభియాన్ కోసం నషాముక్త యువ కార్యక్రమంలో భాగంగా మేరా స్వాస్థ్య మేరా ఘర్ కార్యక్రమాలను మై భారత్ దాని

భాగస్వామి సంస్థలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రాంతాల్లో వీటిని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 2.5 లక్షల మందికి పైగా యువత ప్రజలు పాల్గొన్నారు. యువతలో శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎదురయ్యే ప్రభావాలపై అవగాహనను బలోపేతం చేయడంపై ఈ జాతీయ స్థాయి కార్యక్రమం దృష్టి సారించింది. తద్వారా ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆరోగ్యకరమైన సానుకూల జీవన శైలి విధానాలను అనుసరించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య నిపుణులతో సదస్సులు, మెడిటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు. శారీరక దారుఢ్యానికి మరింత ప్రాధాన్యమిచ్చేలా ఆరోగ్య కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు యువతను ప్రోత్సహించాయి. ఆరోగ్య నిపుణులతో సంభాషించే నివారణ ఆరోగ్యం, అవగాహనతో కూడిన నిర్ణయాలకు ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని నిపుణుల సదస్సులు అందించాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించేలా, సానుకూల ధోరణులను పెంపొందించుకునేలా ప్రోత్సహించేందుకు ధ్యానం, వెల్నెస్ కార్యక్రమాలు మరింత తోడ్పడ్డాయి. నషాముక్త యువ ప్రతిజ్ఞలో పాల్గొన్న వారు ఆరోగ్యకరమైన వ్యసనరహిత జీవన శైలిని కొనసాగించడానికి తమ నిబద్ధతను ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలియచేశారు. నషాముక్త సమాజం కోసం చేపడుతున్న విస్తృత కార్యక్రమంలో యువత సమిష్టి భాగస్వామ్యాన్ని ఈ ప్రతిజ్ఞ ప్రతిబింబిస్తుంది. అవగాహన, నివారణ, ఆరోగ్యకరమైన జీవన శైలి, సానుకూల సామాజిక తోడ్పాటు ద్వారా యువత నిరంతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే వికసిత భారత కోసం నషాముక్త అభియాన్ లక్ష్యం. నషాముక్త యువ ఉద్యమంలో ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని సమగ్ర భాగంగా మార్చాలనే లక్ష్యాన్ని మేరా స్వాస్థ్య మేరా ఘర్ కార్యకలాపాలు బలోపేతం చేస్తున్నాయి. యువత, పౌరులు, భాగస్వామ్య సంస్థలు చురుకైన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఆరోగ్యకరమైన వ్యసనరహిత సమాజాన్ని నిర్మించడానికి శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, అవగాహనతో కూడిన నిర్ణయాలు ప్రధాన ఆధారాలు అనే సందేశాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. శ్రోతలకు ప్రకటన: ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కార్యక్రమానికి శ్రోతలు డయల్ చేయవలసిన మా నెంబర్లు 2246665, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ప్రకటన విన్నారు.

రేపు ఉదయం 6:30 సూక్తిముక్తావళి వ్యాఖ్యాత మహమ్మద్ అక్బర్ బాషా గారు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, ఆ తర్వాత నాతియా కలాం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 రైజింగ్ డే ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ గురించిన వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకట రామన్నగూడెం పరిశోధనా సంస్థ అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. రాత్రి 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలు. 10:20 ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, ఆ తర్వాత నాట్య కళ. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత మహమ్మద్ అక్బర్ భాషా గారు. 6:35 బొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత గాంధీ జయంతి గురించిన ప్రసంగం కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ఆ తర్వాత మైత్రేయ గారి స్వీయ కవితలు, అనంతరం అంతర్జాతీయ అహింసా దినోత్సవం గురించిన వివరాలు. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 చిత్రలేఖలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఉదయం 10:15, మధ్యాహ్నం 12:10, 12:40, 1:30, ఆ తర్వాత 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా పాత చట్టాల తొలగింపు, జన విశ్వాస్, సరళమైన న్యాయ వ్యవస్థ వైపు అడుగు అనే అంశం గురించిన విశేషాలు. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. అనంతరం అంటరానితనం నివారణ వారోత్సవాల గురించిన వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, అనంతరం వన్యప్రాణి వారోత్సవాల గురించిన వివరాలు. రేపు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లాగారు, కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. రేపు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా ప్రయోజనాల గురించి చిన్నగొట్టిగల్లు మండలం వంకమద్దివారిపల్లి గ్రామం మహిళా రైతు శ్రీమతి ఆర్ సరస్వతి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. రేపు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుంచి పాటలు వింటారు. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు, అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు, అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ తప్ప మిగతా ఎన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది.
0: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
1: అభి తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా హై జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయీ కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై ఉస్కి అనివార్యతా కో కమ్ కియా జాయే. అబ్ కోషిష్ యే హై కి బచ్చో కో సీఖనే కే లియే ఇంక్వైరీ బేస్, డిస్కవరీ బేస్, డిస్కషన్ బేస్ ఔర్ ఎనాలిసిస్ బేస్ తరీకో పర్ జోర్ దియా జాయే.
0: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డీఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వే స్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను, ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంట ఏక్ సాథ్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని 1 గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ సంఘ లోక్ సేవా ఆయోగస్య శతవార్షికీ యాత్రాయాం జన విశ్వాసః అక్షున్నః అస్తి.

0: మీకు తోడుగా.
1: ఇప్పుడు రైజింగ్ డే ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ గురించిన వివరాలు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుడి వెనుక, ప్రాణాలు నిలిపే వైద్య సేవల వెనుక ఒక అంకితభావం కలిగిన శక్తి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అదే మన భారతీయ సాయుధ దళాల మిలిటరీ నర్సింగ్ సర్వీస్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఎంఎన్ఎస్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ తమ రైజింగ్ డేగా ఘనంగా జరుపుకుంటుంది. భారతీయ సాయుధ దళాలలో అత్యంత పురాతనమైన, విశిష్టమైన ఆల్ ఉమెన్ మహిళా సర్వీసుల్లో ఇది ఒకటి. దీని చరిత్ర గురించి చెప్పాలంటే, దీని ప్రయాణం 1888లోనే ప్రారంభమైంది. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో గాయపడిన సైనికులకు ఈ నర్సులు అందించిన సేవలు మరవలేనివి. సరిగ్గా అక్టోబర్ 1, 1926న ఇండియన్ ఆర్మీలో ఇవి శాశ్వత నర్సింగ్ సర్వీసుగా రూపాంతరం చెందాయి. అప్పటినుంచి నేటి వరకు యుద్ధ సమయమైనా శాంతి సమయమైనా వీరు తమ బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తున్నారు. సేవతో కూడిన చిరునవ్వు అనేది వీరి అధికారిక ధ్యేయం. కేవలం ఆసుపత్రుల్లోనే కాకుండా అత్యవసర సమయాల్లో, సరిహద్దు ప్రాంతాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ శాంతి పరిరక్షణ మిషన్లలోనూ వీరు ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్నారు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఫ్రంట్లైన్ వారియర్స్గా నిలిచి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఘనత మన ఎంఎన్ఎస్ అధికారులది. నేడు వేలాది మంది నర్సింగ్ అధికారులు దేశంలోని వివిధ ఆర్మీ హాస్పిటల్లో సైనికులకు, వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. ధైర్యం, కరుణ, సేవాగుణాలకు ప్రతీక అయిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అధికారులందరికీ మనసారా శుభాకాంక్షలు తెలుపుకుందాం. దేశ రక్షణలో సైనికులతో పాటు సమానంగా శ్రమిస్తున్న ఈ మాతృమూర్తులకు, వనితలకు మనమందరం సెల్యూట్ చేద్దాం. ఈ ప్రత్యేకమైన రోజున దేశ సేవలో తరిస్తున్న మిలిటరీ నర్సింగ్ సర్వీస్ సిబ్బంది అందరికీ మరోసారి రైజింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. ఇంతవరకు రైజింగ్ డే ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు.

ఇంతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ

0: పరిశుభ్రమైన హరిత ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలనా సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఐసే యువాఓ కో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్షా సిర్ఫ్ యహ న పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్దతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: डिफेंस सेक्टर में भी हम सेल्फ रिलायंस पर विशेष बल दे रहे हैं. हम चाहते हैं कि हमारे डिफेंस इक्विपमेंट, हमारे वेपन्स, ये सब देश में ही और देश के लोगों के हाथों से ही बने, और इस प्रोसेस में फाइनेंशियल मैनेजमेंट की भूमिका मैं मानता हूं कि बहुत ही महत्वपूर्ण है. जब हम डोमेस्टिक डिफेंस इंडस्ट्री को सपोर्ट करते हैं, जब हम मेक इन इंडिया को प्रमोट करते हैं, तो हमारे फाइनेंशियल सिस्टम्स को भी उसी तरह फ्लेक्सिबल और एफिशिएंट होना चाहिए. यह तभी संभव है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు.

విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో

0: క్రమబద్దమైన స్వచ్చంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్చంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్చంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్చంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్చంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్బంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27, సబ్కీ యోజన, సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి.

0: విలువ ఆధారిత ఉత్పత్తులు. ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం.
2: వినండి, పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మ గారి ప్రసంగం.
3: ఈరోజు మనం పనసలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. అసలు పనసపండు విలువ వృద్ధి ఎందుకు అవసరం అంటే, పనసపండు మన దేశంలో విస్తారంగా లభించే ముఖ్యమైన పండు, కానీ సీజన్లో ఒకేసారి ఎక్కువగా మార్కెట్కు రావడం వల్ల రైతులకు సరైన ధర లభించదు. కాబట్టి పనసపండు పెద్దదిగా ఉండటం, కోసిన తర్వాత త్వరగా నాణ్యత తగ్గటం, రవాణా మరియు నిల్వలో ఇబ్బందులు ఉండటం వల్ల కొంత భాగం మనకి పనసపండు వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనసను వివిధ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా దాని నిల్వ కాలాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా సాధారణ పండుగా అమ్మటం కంటే వివిధ రకాల ఆధారిత ఉత్పత్తులు అనగా చిప్స్, పిండి, పచ్చడి, పనస జామ్, నెక్టార్, రెడీ టు కుక్ ఉత్పత్తులుగా మార్చి అమ్మితే మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. దీనినే మనం విలువ వృద్ధి అంటాము. తర్వాత పనస పండులో పోషక విలువల గురించి తెలుసుకుందాం. పనసపండు మంచి శక్తినిచ్చే ఆహారం. పండిన పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, ఆహార పీచు, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పనస గింజలను కూడా పారేయాల్సిన అవసరం లేదు. గింజల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. వాటిని ఉడికించి తినవచ్చు లేదా ఎండబెట్టి పిండి తయారు చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అందువల్ల పనసలోని తొనలు మాత్రమే కాకుండా గింజలు, పండని పనస భాగం కూడా ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పండని పనసతో ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చో చూద్దాము. పండని పనసకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. దీన్ని కూరగా ఉపయోగించడమే కాకుండా అనేక ఉత్పత్తులుగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు పనస చిప్స్, పనస పచ్చడి, పనస కూర మిశ్రమాలు, రెడీ టు కుక్ పనస ముక్కలు, డిహైడ్రేటెడ్ పనస ముక్కలు, పనస పిండి, కట్లెట్లు, ప్యాటీలు వంటి స్నాక్ ఉత్పత్తులు తయారు చేసుకొనవచ్చు. పండని పనసకు మాంసాన్ని పోలిన తంతువుల నిర్మాణం ఉండటం వల్ల శాకాహార ఆహార ఉత్పత్తుల్లో కూడా దీనిని మనం వినియోగిస్తున్నాము. పనస చిప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు? చిప్స్ తయారీకి సాధారణంగా పూర్తిగా పండని గట్టిగా ఉన్న పనస తొనలను ఎంచుకుంటారు. ముందుగా పనసను కోసి తొనలు వేరు చేయాలి. వాటిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. తర్వాత అవసరమైన పరిమాణంలో ఉప్పు లేదా మసాలా కలపాలి. చిప్స్ తయారీలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నూనె నాణ్యత, వేయించే ఉష్ణోగ్రత, పరిశుభ్రత మరియు ప్యాకేజింగ్. తేమ లోపలికి రాకుండా సరైన ప్యాకింగ్ చేస్తే చిప్స్ ఎక్కువ కాలం కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం పండని పనసతో ఏమేమి ఉత్పత్తులు చేసుకోవచ్చో చూసాము. ఇప్పుడు పండిన పనసతో ఏ ఉత్పత్తులు చేసుకోవచ్చు? పండిన పనస తొనలు చాలా సువాసనతో, సహజ తీపితో ఉంటాయి. అందువల్ల వీటితో చాలా రకాల విలువ

ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ముఖ్యంగా పనస జామ్, జెల్లీ, స్క్వాష్, నెక్టార్, వివిధ రకాల పానీయాలు, పనస పల్ప్, ఐస్ క్రీమ్, పనస బార్ లేదా పనస లెదర్, క్యాండీ, పనస హల్వా, పనసతో వివిధ రకాల బేకరీ ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. పండిన పనసను పల్ప్ రూపంలో నిల్వ చేస్తే సీజన్ కానప్పుడు కూడా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత పనసపండు పిండి అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? పనసపిండి అనేది ముఖ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తి. సాధారణంగా పండని పనస ముక్కలను లేదా పనస గింజలను శుభ్రపరిచి ఎండపెట్టి పొడి చేసి పిండి తయారు చేస్తారు. ఈ పిండిని ఇతర పిండిలతో కలిపి వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రోటీలు, దోశలు, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పనస గింజల పిండి కూడా ఆహార ఉత్పత్తులకు ప్రత్యేక రుచి, పోషక విలువలను అందించగలదు. తర్వాత పనస గింజలతో విలువాధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ పనస గింజలను సాధారణంగా చాలామంది పారేస్తుంటారు, కానీ వాటికి కూడా మంచి ఆహార విలువ ఉంది. గింజలను ఉడికించి నేరుగా తినవచ్చు, అలాగే వాటిని ఎండబెట్టి పిండి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ పిండిని బిస్కెట్లు, రోటీలు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల తయారీలో కొంత పరిమాణంలో ఉపయోగించవచ్చు. గింజలను కాల్చి స్నాక్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే పనసపండులో వ్యర్థంగా భావించే భాగాలను కూడా సరైన సాంకేతికతతో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. తర్వాత పనస ఉత్పత్తుల తయారీలో పరిశుభ్రత యొక్క పాత్ర. ఆహార ప్రాసెసింగ్లో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశం. పండ్లను ప్రాసెసింగ్కి ముందు మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఉపయోగించే కత్తులు, పాత్రలు, కట్టింగ్ బోర్డులు, వివిధ యంత్రాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. పనస కోసేటప్పుడు చేతులకు కత్తులకు అంటుకునే జిగురు వల్ల పని కష్టమవుతుంది. అందువల్ల పరిశుభ్రమైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేయాలి. ఉత్పత్తి తయారైన తర్వాత చేతులతో ఎక్కువగా తాకకుండా వెంటనే ప్యాకింగ్ చేయడం మంచిది. పరిశుభ్రత పాటిస్తే ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిల్వకాలం మెరుగుపడుతుంది. తర్వాత ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత. విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ప్యాకేజింగ్ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు చిప్స్కు తేమ రాకుండా ఉండాలంటే ప్యాకెట్లు అవసరం. పానీయాలు, జామ్, పచ్చడి వంటి ఉత్పత్తులకు అనుకూలమైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ను ఉపయోగించాలి. ప్యాకెట్ మీద ఉత్పత్తి పేరు, తయారీ తేదీ, ఉపయోగించవలసిన గడువు, నికర బరువు, పదార్థాల వివరాలు మరియు అవసరమైన లేబులింగ్ సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలి. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ఉంటే వినియోగదారులను కూడా సులభంగా ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు ఎలా లాభపడవచ్చు? రైతులు కేవలం పండును మార్కెట్లో అమ్మితే సీజన్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది, కానీ అదే పనసను ప్రాసెస్ చేసి అమ్మితే అదనపు విలువ లభిస్తుంది. ఉదాహరణకు మార్కెట్లో తక్కువ ధరకు అమ్మాల్సిన పనసను చిప్స్, పిండి, పచ్చడి లేదా పల్ప్గా మార్చి ఎక్కువ కాలం నిల్వ చేసి అమ్మితే రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక రైతు స్థాయిలో చేయడం కష్టమైతే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్లుగా ఏర్పడి చేసుకొనవచ్చు. ఇలా చేస్తే యంత్రాల ఖర్చు, ప్యాకేజింగ్ ఖర్చు మరియు మార్కెటింగ్ ఖర్చును కూడా పంచుకోవచ్చు. తర్వాత మనం ఈ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ పనస విలువాధారిత ఉత్పత్తుల తయారీలో మహిళల పాత్ర లేదా మహిళా స్వయం సహాయక సంఘాలను ఎలా ఉపయోగించుకోవచ్చు? చిన్న స్థాయిలో పనస విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మహిళా స్వయం సహాయక సంఘాలకు మంచి ఆదాయ మార్గంగా మారవచ్చు. ప్రత్యేకంగా ఈ పనస చిప్స్, పచ్చడి, జామ్, పిండి, స్నాక్స్ వంటి ఉత్పత్తులను చిన్న స్థాయిలో
ప్రారంభించవచ్చు.

0: చేయవచ్చు. అయితే మంచి ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, సరైన శిక్షణ, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు, ప్రదర్శనలు మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయవచ్చు. తర్వాత పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా పనసను కోసినప్పుడు తొక్క, మధ్యభాగం, గింజలు వంటి చాలా భాగాలు వ్యర్థంగా మారుతాయి. కానీ సమగ్ర ప్రాసెసింగ్ విధానాన్ని అనుసరిస్తే గింజలను ఆహార ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. పండని భాగాలను పిండి లేదా ఇతర ఉత్పత్తులుగా మార్చవచ్చు. కొన్ని మిగులు పదార్థాలను పశువుల ఆహారం లేదా కాంపోస్ట్ తయారీలో ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పండును అమ్మటం అనే ఆలోచన నుంచి పండు మొత్తాన్ని వినియోగించటం అనే ఆలోచనకు మనం మారాలి. ఇది రైతుకు ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆహార వృధాను కూడా తగ్గిస్తుంది. మార్కెటింగ్లో రైతులు లేదా చిన్న పారిశ్రామికవేత్తలు గుర్తించుకోవాల్సిన అంశాలు. ముందుగా వినియోగదారుల అవసరాలను తెలుసుకోవాలి. నేటి వినియోగదారులు నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన, శుభ్రమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అందువల్ల చిన్న ప్యాక్లలో చిప్స్, రెడీ టు కుక్ పనస, పనస పిండి వంటి ఉత్పత్తులను అందించవచ్చు. ఉత్పత్తికి మంచి పేరు, ఆకర్షణీయమైన లేబుల్, నాణ్యమైన ప్యాకేజింగ్ ఉండాలి. స్థానిక ప్రత్యేకతను కూడా మార్కెటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఉత్పత్తి నాణ్యమైనదైనా కానీ ఆకర్షణీయమైన లేబుల్ లేకపోవడంతో దాన్ని వినియోగదారులు కొనడానికి ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా ఒకసారి కొనుగోలు చేసిన వినియోగదారుడు మళ్ళీ కొనాలంటే ఉత్పత్తి నాణ్యత ప్రతిసారి ఒకేలా ఉండాలి. ఈ పనస విలువ వృద్ధిలో యువతకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. యువతకు ఇందులో మంచి వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశాలున్నాయి. పనస ప్రాసెసింగ్ యూనిట్, చిప్స్ తయారీ, డిహైడ్రేటెడ్ ఉత్పత్తులు, పనస పిండి, రెడీ టు కుక్ ఉత్పత్తులు, పానీయాలు వంటి విభిన్న రంగాల్లో చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కేవలం తయారీ మాత్రమే కాకుండా ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఆన్లైన్ విక్రయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నంతా యువత వినియోగించుకుని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందువల్ల పనసను ఒక సీజనల్ పండుగ కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశంగా కూడా మనం చూడవచ్చు. చివరిగా రైతులకు, వినియోగదారులకు ఇచ్చే సందేశం, పనసపండు మనకు ప్రకృతి అందించిన విలువైన ఆహార సంపద. దాన్ని కేవలం పండుగ మాత్రమే చూడకుండా అనేక రకాల ఉత్పత్తులుగా మార్చే అవకాశాన్ని గుర్తించాలి. రైతులు మార్కెట్లో మిగులు ఉత్పత్తిని వృధా చేయకుండా ప్రాసెసింగ్ ద్వారా విలువ పెంచుకోవాలి. మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయిలో పనస ఆధారిత ఉత్పత్తుల తయారీని ఉపాధి అవకాశంగా తీసుకోవచ్చు. వినియోగదారులు కూడా స్థానికంగా తయారయ్యే నాణ్యమైన పనస ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పనసను పండుగ అమ్మటం కంటే విలువైన ఉత్పత్తిగా మార్చితే రైతుకు అదనపు ఆదాయం, వినియోగదారునికి వైవిధ్యమైన ఆహారం, సమాజానికి తక్కువ ఆహార వృధా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రేడియో టాక్ ద్వారా పనస విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. నమస్కారం.
1: పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జులై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే, నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జులై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం, అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే, మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది, అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జులైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువును గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే ఐబీఏ 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత, అలాగే ఆకు తొలచే పురుగులు ఎక్కువ

0: ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చపరుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చపురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరెల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్లిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు గనక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు చామంతి పూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: परम तो सभी डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: మీరింతవరకు కిసాన్వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక.

0: శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
2: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమ జాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కొలాము, చెంచు, ఇంకా పోటీ కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
1: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అని అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
2: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అని అంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయిన వారు ఎక్కడ ఉంటారు అని అంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అస్ట్రోయల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి, మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగలకు కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ముకొయ అనేది ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అన్నమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీ ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటివరకు నేను ఏమైతే క్యారెక్టర్

0: స్పెసిఫిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు, ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టళ్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేసామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిదీ కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనము ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయా పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వారిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తున్నట్టు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మనకి హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటిని కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియం, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీం గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కోయా మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రాంజీగోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే

0: ఉన్నారు తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి అక్కడ ఉన్న ఊరి ప్రజలు గిరిజనులు వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాం మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలలో చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు, మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలలో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తాము.
0: దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాలు కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ IEC మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేపిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో PhD కానివ్వండి, MPhil కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు PhD చేసే వాళ్ళు కానివ్వండి, PG చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి PO సహకారం తోటి.
1: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCR&TI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
5: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు, మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
6: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం ఒక కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున వసంత గంజలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24వ సంవత్సరంలో ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీ రామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీ రామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో, మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులు

0: నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 సంవత్సరంలో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలోనే శివకర బాపూజీ తలపడే గారు విమానం ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టీయమైనటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమితి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమలైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్లు. ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం, విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు

ప్రతి అంశంలో కూడా వ్యాకరణం పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది. భరతమోహమ్ముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ

0: ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతోందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
1: జీవన పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
0: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
1: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వణిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా, నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
0: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్తే.
2: మీరింతవరకు భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వినే ముందుగా ఓ ప్రకటన.
4: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
5: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టి, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
4: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
5: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
4: ఫోన్ నంబర్ 0877225772. మీరు
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి. ఈ పాటను పాడినవారు శ్రీశ్రీరామ్, సునీత. చంద్రబోస్ గీతానికి సంగీతం అనుప్ రూబెన్స్.

107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు ప్రకటన: ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ప్రకటన విన్నారు. 107.5 103.2 మెగాహెడ్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట అలవైకుంఠపురంలో చిత్రం నుంచి పాడినవారు అర్మన్ మాలిక్. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం ఎస్ఎస్ థమన్.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: తర్వాత హేషం అబ్దుల్ వాహబ్ సంగీత సారథ్యంలో వనమాల గీతం వినబోతున్నారు. గానం, చిత్ర, సినిమా 8 వసంతాలు.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता. जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है. यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है. इसलिए हमें अपने

0: सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी भविष्य की जरूरतों के अनुरूप बनाना होगा।
1: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గి కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపాజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను, రాష్ట జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా, దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాళింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుండీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగ పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకైనా పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికను సిద్దం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ది, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్టపతికున్న అచంచలమైన నిబద్దత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీపడని నిబద్దతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్లు విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కుర్సికిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న బాలయోగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్దతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్ర కుసుమాలు కార్యక్రమానికి మరోసారి స్వాగతం పలుకుతూ వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి. హరిహరన్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటను విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: నూట 107.5 103.2 మెగాహెడ్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత బేబీ చిత్రం నుంచి పాట పాడినవారు శ్రీరామచంద్ర.

0: శ్రోతలు, మీరీ పాటలు 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. తరువాత పాట విశ్వనాథన్ సన్స్ చిత్రం నుంచి, పాడినవారు సుభ్లాషిణి. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత అతడు చిత్రం నుంచి పాట పాడినవారు కెకె సునీత, సీతారామశాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత గాంధీ జయంతి గురించిన ప్రసంగం, కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, అనంతరం మైత్రేయ గారి స్వీయ కవితలు, ఆ తర్వాత అంతర్జాతీయ అహింస దినోత్సవం గురించిన వివరాలు వింటారు. 107.5 103.2 MHz పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి చిత్రం నుంచి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సిరివెన్నెల గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రేపు ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కోడి రామకృష్ణ చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట మావిచిగురు చిత్రం నుంచి.

ఓ ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమ చిత్రం నుంచి. పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. ఆత్రేయ గీతానికి సంగీతం ఇళయరాజా.

రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు, ఆ తర్వాత నాతీయ కలాం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత మహమ్మద్ అక్బర్ బాషా గారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి. ఈ చిత్రం నుంచి ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం రమణ గోగులా.

శ్రోతలకు ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడి కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా ప్రేమలేఖ చిత్రం నుంచి పాట పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. భువనచంద్ర గీతానికి సంగీతం దేవా.

శ్రోతలకు ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఆపాత మధురాలు కార్యక్రమంలో తరువాత మరణ మృదంగం చిత్రం నుంచి పాట. ఈ పాటను పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. తర్వాత పాట మేఘ సందేశం చిత్రం నుంచి, పాడినవారు సుశీల. దేవులపల్లి గీతానికి సంగీతం రమేష్ నాయుడు.

రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత గాంధీ జయంతి గురించిన ప్రసంగం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, అనంతరం మైత్రేయ గారి స్వీయ కవితలు, ఆ తర్వాత అంతర్జాతీయ అహింసా దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత దళపతి చిత్రం నుంచి పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, రాజశ్రీ గీతానికి సంగీతం ఇళయరాజా.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత పాట గీతాంజలి చిత్రం నుంచి పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

ఆపాత మధురలు కార్యక్రమంలో తర్వాత పాట అభిలాష చిత్రం నుంచి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. ఆ పాట మంత్రాలు కార్యక్రమంలో తర్వాత రుద్రవీణ చిత్రం నుంచి పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా క్షణక్షణం చిత్రం నుంచి పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, సీతారామశాస్త్రి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంతవరకు ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

ఇంతవరకు ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.